రచన సిరివెన్నెల. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అబేద ఆయిషా.

కార్యక్రమం ఇప్పుడు ఎస్ జానకి పడిన మంచి మనసులు చిత్రించి ఈ పాట సంగీతం కేవి మహదేవన్, సాహిత్యం ఆత్రేయ. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భువనగిరి నుంచి మహమ్మద్ బురాహనుద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాలు బాబు, అలాగే ఇంకొక శ్రోత ఎవరు అంటే ఈ పాటని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు, వీరి కోసం ఈ పాట.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800

0: 420-2233.
1: కార్యక్రమంలో చివరిగా ప్రేమయుద్ధం ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పడిన ఈ పాట గీత రచన వేటూరి సుందరరామ్మూర్తి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు లక్ష్మమ్మ కిషోర్ వీరి కోసం ఈ పాట.

మీరింతవరకు రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు కోరుకున్న పాటలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఫిలిం గీతాలు వింటారు. ముందుగా ప్రేమలేఖ ఈ చిత్రం నుంచి. ఉన్నికృష్ణన్ చిత్ర పాడిన పాట.

ఎస్, యు ఆర్ మై డ్రీమ్ గర్ల్. నా కలల రాణి నా కళ్ళ ముందుంది. అద్భుతం, అవును అద్భుతం. మన కలయిక అద్భుతం. ఈ కలయిక ఇలాగే ఉండాలి. ప్రామిస్.

మీరు విన్న పాట ప్రేమదేశం చిత్రం నుంచి ఏఆర్ రెహమాన్ బృందం పాడిన పాటకు రచన భువనచంద్ర. వినబోతున్న పాట రాగం. ఈ చిత్రం నుంచి సుధా రఘునందన్ రజనీ రామకృష్ణన్ పాడిన పాట.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో. తర్వాత వినబోతున్న పాట రాజకుమారుడు. ఈ చిత్రం నుంచి సుఖవీందర్ సింగ్ చిత్ర పాడిన పాటకు రచన సుద్దాల అశోక్ తేజ.

వినబోతున్న పాట కేరింతా. ఈ చిత్రం నుంచి కార్తీక్ పాడిన పాటకు సంగీతం మిక్కీజే మేయర్, రచన రామజోగయ్య శాస్త్రి.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట రక్షకుడు. ఈ చిత్రం నుంచి ఉదిత్ నారాయణన్, ఉన్నికృష్ణన్, హరిణి పాడిన పాటకు రచన భువన చంద్ర.

వినబోతున్న పాట గోవింద గోవింద. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాటకు రచన సిరివెన్నెల.

వినబోతున్న పాట ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. ఈ చిత్రం నుంచి హరిహరన్ కౌసల్య పాడిన పాటకు రచన కందికొండ.

0: కార్యక్రమంలో చివరిగా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట.
1: పాడండి.

మీరు విన్న ఆ పాటతో లాహిరి లాహిరిలో కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశంలో చక్కెర డిమాండ్ తీర్చేందుకు అవసరమైన నిల్వలున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. జార్ఖండ్లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థులకు జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య రక్షణ సంబంధాలు బలోపేతం చేసేందుకు సంయుక్త విన్యాసాలు చేపట్టాలని రెండు దేశాలు నిర్ణయించాయి. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన ట్రిసా జాలీ, గాయత్రి గోపిచంద్ ఈరోజు మహిళల డబుల్స్లో సెమీఫైనల్ మ్యాచ్ ఆడతారు. దేశీయ డిమాండ్ను తీర్చేందుకు దేశంలో తగినంత చక్కెర నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉత్పత్తి అంచనా కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఈ పరిస్థితి ఉందని స్పష్టం చేసింది. ఇటీవలి కాలంలో చక్కెర ధరలు పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు తగినంత చక్కెర అందుబాటులో ఉండేలా చూసేందుకు ధరలను స్థిరంగా ఉంచడానికి ప్రభుత్వం వరుస చర్యలు తీసుకుంది. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలియజేసింది. గత నెల 20వ తేదీన 48 రూపాయల కిలో ఉన్న చక్కెర ధరలు గురువారం నాటికి కిలో సుమారు 55 రూపాయలకు పెరగడంతో ఇటీవలి వారాల్లో ధరలు పెరుగుదల నమోదు చేశాయి. ఇటీవల చక్కెర ధరలు పెరగడానికి ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కెర మళ్లింపు కారణమని చెప్పడం సరైంది కాదని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

0: ఇథనాల్కు సంబంధించిన చక్కెర వాటా 2022-23 సుమారు 12% నుంచి 2025-26 నాటికి సుమారు 9% తగ్గిందని తెలియజేసింది. ప్రస్తుత సీజన్లో చక్కెర ఉత్పత్తి సుమారు 306 లక్షల టన్నులుంటుందని అంచనా వేసినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. సంస్కరణలు తమ ప్రభుత్వానికి ఎలాంటి తప్పనిసరి బలవంతం కాదని, అవి ఒక నిబద్ధత, దృఢ విశ్వాసమని, అలాగే తమ విధానాలు ప్రజా అనుకూల, వృద్ధి అనుకూల, అభివృద్ధి అనుకూలమైనవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో ఎకనామిక్స్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, తన ప్రభుత్వం సంస్కరణల కోసం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ను రూపొందించిందని, పాలనా స్థాయిలో సంస్కరణలపైనే ప్రధానంగా దృష్టి పెట్టామని చెప్పారు.
1: మ్యానుఫ్యాక్చరింగ్, టెక్నాలజీ ఆర్ ఇన్నోవేషన్, మేనే ఏసే సాత్ సెక్టర్స్ కి బాత్ కీ, జిన్ పర్ భారత్ కా ఆజ్ బహుత్ జ్యాదా ఫోకస్ హై. ఆర్ ఇస్లియే భారత్ ఆజ్ పాలసీ లెవెల్ పర్ నేక్ జనరేషన్ రిఫార్మ్స్ కర్ రహా హై, తాకి హమారా ఫ్యూచర్ సురక్షిత్ హో. గవర్నెన్స్ పర్ రిఫార్మ్స్ కర్ రహా హై, ఈజ్ ఆఫ్ లివింగ్ కే లియే రిఫార్మ్స్ కర్ రహా హై, కి రిఫార్మ్స్ హమారే లియే కంపల్సన్ నహీ హై, యే హమారా కమిట్మెంట్ హై, యే హమారా కన్విక్షన్ హై.
0: దేశ భవిష్యత్తును పదిలం చేసేందుకు భారత్ విధానపరమైన సంస్కరణలు చేపడుతోందన్నారు. తమ ప్రభుత్వం కేవలం నిబంధనలు మాత్రమే కాకుండా వాటి వెనుక ఉన్న మొత్తం తత్వాన్ని మారుస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. ప్రజలు కనీస అవసరాల కోసం కూడా ప్రభుత్వంపై ఆధారపడేలా వారిని కొరతలో ఉంచడమే గత పాలకుల విధానమని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వాల హయాంలో లైసెన్స్ రాజ్ నిరుద్యోగానికి దోహదపడిందని, అయితే తన ప్రభుత్వపు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ మోడల్ కొత్త అవకాశాలు సృష్టిస్తోందని మోదీ పేర్కొన్నారు. జార్ఖండ్లో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ నియామక పరీక్షల అక్రమాల వివాదం తీవ్ర రూపం దాల్చింది. నిన్న సాయంత్రం రాంచీ, గిరిడ్, హజారీబాగ్ ప్రాంతాల్లో విద్యార్థి నిరసనకారులకు, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ మద్దతుదారులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రాంచీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు వ్యతిరేకంగా విద్యార్థులు ఆల్బర్ట్ ఎక్కా చౌక్ వైపు ఒక ఊరేగింపు కబడుతున్న సమయంలో తోపులాట జరిగింది. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ మద్దతుదారులు, పోలీసులు తమపై చేయి చేసుకున్నారని విద్యార్థి నాయకులు ఆరోపించగా, కొందరు నిరసనకారులు కేటాయించిన మార్గాన్ని ఉల్లంఘించి అలజడి సృష్టించారని పోలీసులు ఆరోపించారు. గతంలో హేమంత్ సోరెన్ ప్రభుత్వం రద్దు చేసిన పలు నియామక పరీక్షల అపాయింట్మెంట్ల రద్దు నోటిఫికేషన్లపై జార్ఖండ్ హైకోర్టు స్టే విధించడంతో విద్యార్థి వర్గాలు తమ సమ్మెను విరమించుకున్నాయి. అయితే ఈ పరిణామాల అనంతరం రాష్ట ప్రభుత్వం ఉద్యోగార్థులను మోసం చేసిందని నిరసనకారులు ఆరోపించారు. మరోవైపు విద్యార్థి నాయకుడు దేవేంద్ర మహతో నేతృత్వంలోని జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ అభ్యర్థి న్యాయమంచ్ ఈ నెల 24 తేదీ నుంచి రాష్ట వ్యాప్తంగా నియామక వ్యవస్థ సంస్కరణ యాత్ర ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ యాత్ర నిమ్రా నుండి ప్రారంభమై జార్ఖండ్లోని మొత్తం 24 జిల్లాల గుండా సాగుతుంది. హైకోర్టు ముందు పలు నియామక పరీక్షల రద్దు ఉత్తర్వులను, అలాగే సిఐడి విచారణను సమర్థవంతంగా వాదించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని విద్యార్థి నాయకుడు దేవేంద్రనాథ్ మహతో ఆరోపించారు. భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య ఢిల్లీలో కీలక చర్చలు జరిగాయి. ఉమ్మడి విన్యాసాలు, శిక్షణ, సామర్థ్యాల పెంపు ద్వారా రెండు దేశాల సాయుధ బలగాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా విస్తరించేందుకు రెండు దేశాలు అంగీకరించాయి. దేశ రాజధానిలో జరిగిన 25వ భారత యుకే డిఫెన్స్ కన్సల్టేటివ్ గ్రూప్ సమావేశానికి రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, యునైటెడ్ కింగ్డమ్ రక్షణ శాఖ పర్మనెంట్ అండర్ సెక్రటరీ జెరిమీ పోక్లింగ్టన్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో 2035 భారత్ యునైటెడ్ కింగ్డమ్ విజన్, 10 ఏళ్ల రక్షణ పారిశ్రామిక రోడ్మ్యాప్ ద్వారా పరిశోధన అభివృద్దికి ప్రాధాన్యతనిస్తూ రక్షణ పారిశ్రామిక సహకారాన్ని ఇరు దేశాలు సమీక్షించాయి. హిందూ మహాసముద్రం, పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ కింద రీజనల్ మారిటైమ్ న్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుతో సహా ఇండో పసిఫిక్ ప్రాంతంలో బలమైన సముద్ర భద్రతా సహకారాన్ని ఇరుపక్షాలు గుర్తించాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశంలో ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్ఓ పరిధిలోకి రాని కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు ఎంప్లాయీస్ ఎన్రోల్మెంట్ క్యాంపెయిన్ 2026 నిర్వహిస్తామని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈపీఎఫ్ఓ సంస్థల యజమానులను కోరింది. యజమానులు స్వచ్ఛందంగా నిబంధనలు పాటించేలా ప్రోత్సహించడం, అర్హులైన కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, బీమా ప్రయోజనాలు అందించడమే ఈ ప్రచారం ముఖ్యోద్దేశమని ఈపీఎఫ్ఓ సంస్థ తెలియజేసింది.

0: ఈసీ 2021 ప్రచారం ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉంటుందని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ప్రచార కార్యక్రమం కింద గతంలో ఈపీఎఫ్ కవరేజ్ నుంచి ఎంపిక కాని ప్రస్తుతం జీవించి ఉండి డిక్లరేషన్ తేదీ నాటికి అదే సంస్థలో ఉద్యోగంలో కొనసాగుతున్న అర్హులైన ఉద్యోగులను యజమానులు గుర్తించి వారి పేర్లను నమోదు చేసుకోవచ్చు. కేరళలోని అలప్పుళలో పున్నామాడ కాలేజీలో ఈరోజు 72వ నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ జరుగుతుంది. ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ వార్షిక వేడుకలో సంప్రదాయ స్నేక్ బోట్స్ మధ్య హోరాహోరీ పోటీ జరగనుంది. అలప్పుళలోని పున్నామాడ కాలేజీలో నేడు జరిగే నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్లో 22 చుండన్ వల్లంలు అనగా సంప్రదాయ పాము ఆకారంలో ఉండే పడవలతో సహా మొత్తం 71 పడవలు పోటీ పడనున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చే సందర్శకులను ఆకర్షిస్తున్న కేరళ ప్రధాన క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల్లో నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ కూడా ఒకటి. విదేశీ పర్యటకులతో పాటు బోట్ రేస్ ప్రియులు ఈ వేడుక కోసం ఇప్పటికే అలప్పుళ చేరుకున్నారు. అలప్పుళ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ఈవేళ స్థానిక సెలవు దినం ప్రకటించారు. పడవలు, తెడ్డు వేసేవారు, మద్దతుదారులు అందరూ సిద్దంగా ఉండడంతో కేరళ ప్రసిద్ద జలసంధి పండుగ మరొక అద్భుతమైన సంచిక కోసం అలప్పుళ సిద్దమవుతోంది. ఈరోజు తూర్పు మధ్యప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అస్సోం, సిక్కిం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురతో సహా దేశంలోని పలు ఈశాన్య ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ మొదలైన ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణమే నెలకొంటుంది. ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటకలో కొన్ని చోట్ల, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈవేళ మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. సరిహద్దు నిర్వహణ, భద్రతపై సహకారాన్ని బలోపేతం చేసేందుకు భారత్ నేపాల్ ద్వైపాక్షిక సహకారం మొత్తం పరిధిని సమీక్షించి రెండు దేశాలు తమ నిబద్దతను పునరుద్ఘాటించాయి. నిన్న దెహ్రాదూన్లో ముగిసిన ఇండియా నేపాల్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ 14వ సమావేశంలో ఈ చర్చలు జరిగాయి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శి పౌలమి బసు భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించగా నేపాల్ తరఫున హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ఆనంద్ కాప్లే నాయకత్వం వహించారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రపంచ ఛాంపియన్షిప్లో మన దేశానికి చెందిన విమెన్స్ డబుల్స్ జోడి త్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ ఈరోజు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగే సెమీఫైనల్స్లో చైనాకు చెందిన టాప్ సీడ్ ప్రత్యర్థులతో తలపడతారు. దేశంలో చక్కెర డిమాండ్ తీర్చేందుకు అవసరమైన నిల్వలున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. జార్ఖండ్లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థులకు, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన ట్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ ఈరోజు మహిళల డబుల్స్ సెమీఫైనల్లో ఆడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో ముందుగా భక్తిగీతాలు వింటారు. గోపరాజు వెంకట సుబ్బారావు గారి కీర్తనలు వింటారు.

మీరింతి వరకు భక్తి సంగీత కార్యక్రమంలో గోపరాజు వెంకట సుబ్బారావు గారి కీర్తనలు విన్నారు. ఇప్పుడు శ్రీ మల్లాది సూరిబాబు గారు పాడిన లలిత సంగీతం వింటారు.

0: మీరు ఇంతవరకు మల్లాది సూరిబాబు గారి లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటన.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ముందుగా వినబోతున్న పాట కోకిలమ్మ. ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

కార్యక్రమంలో చివరిగా కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఈ చిత్రం నుంచి మహాలక్ష్మి అయ్యర్ మరియు శిల్పారావు పాడిన పాట.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. విశాఖపట్నంలో బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశాలు తోట్లకొండ సందర్శనతో ఈరోజు ప్రారంభమయ్యాయి. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టును ఈ నెల 31వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను, భవిష్యత్తుకు బాటలు వేసిన ఉపాధ్యాయులను మర్చిపోవద్దని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు సూచించారు. విశాఖపట్నంలో ఈరోజు నుంచి 2 రోజుల పాటు బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశాలు జరగనున్నాయి. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా సహా 11 దేశాలకు చెందిన క్రీడా మంత్రులు, అధికారులు ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు. క్రీడాభివృద్దిలో సాంకేతికత, క్రీడా పరిశ్రమల సామర్థ్య పెంపు, సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రోత్సాహంపై సమావేశాల్లో చర్చించనున్నారు. యువతలో నైపుణ్యాభివృద్ది, నూతన ఆవిష్కరణలు, ఔత్సాహికత, సాధికారతతో పాటు క్రీడా సాంకేతికత, సంప్రదాయ క్రీడల పరిరక్షణపై ప్రతినిధులు చర్చించనున్నారు. ఈ సమావేశాల్లో భాగంగా ఈరోజు బ్రిక్స్ దేశాల క్రీడా శాఖ మంత్రుల బృందం తోట్లకొండను సందర్శించింది. తోట్లకొండలోని మహాబౌద్ద స్థూపం, బావులు, పాకశాల, ధ్యాన కేంద్రాలను పరిశీలించారు. పురావస్తు అవశేషాలు, బౌద్ద జీవన విధాన విశేషాలను మంత్రుల బృందానికి అధికారులు వివరించారు. అనంతరం కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వారితో కలిసి మొక్కలు నాటారు. రేపు బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైకిల్ ర్యాలీ, క్రీడా మంత్రుల సమావేశం నిర్వహిస్తారు. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అనకాపల్లి జిల్లా కె కోటపాడు మండలం ఏ కోడూరులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్నారు. అనంతరం ఏ కోడూరు జడ్పీ పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ఆయన

0: ప్రసంగించారు. 2047 నాటికి రాష్ట్రంలో తలసరి ఆదాయాన్ని గణనీయంగా పెంచేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొంటూ,
1: ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛత గురించి ఆలోచించండి, పరిశుభ్రత గురించి ఆలోచించండి. మన ఊరు మన బాధ్యత. ఈ సంకల్పం అందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. పరిశుభ్రత అంటే రోడ్లను ఊడ్చడం, చెత్తను తరలించడం మాత్రమే కాదు, మన ఇల్లు, వీధి, కార్యాలయం, పాఠశాల, మార్కెట్, బహిరంగ ప్రదేశం, అన్ని ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలి. అప్పుడే పరిశుభ్రమైన గ్రామాలుగా తయారవుతాయి, ఆరోగ్యకరమైన కుటుంబాలు వస్తాయి, స్వచ్ఛమైన పర్యావరణం వస్తుంది.
0: వెలిగొండ ప్రాజెక్టును ఈ నెల 31వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వెలిగొండ నిర్వాసితులకు మూడో విడత పరిహారాన్ని ముఖ్యమంత్రి ఉండవల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఈరోజు అందజేసినట్లు మంత్రి తెలిపారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కల సాకారం కానుందని చెప్పారు. భవిష్యత్తులో వెలుగొండ నీటితో ప్రకాశం జిల్లా సస్యశ్యామలం అవుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొంటూ,
2: వెలుగొండ ఈ 31ని చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభిస్తూ ఉన్నాం. దగ్గర దగ్గర 30,000 ఎకరాలు పైబడి ల్యాండ్ ఈక్విషన్ చేసినటువంటి పరిస్థితి ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టు కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్. అందులో భాగంగానే ఈవేళ ఆర్ఎండ్ఆర్ కి సంబంధించి చూస్తే 11 ముంపు గ్రామాలుంటే మరి 7,321 మంది అక్కడ నిర్వాసితుల్ని, పీడిఎఫ్ ఫ్యామిలీని గుర్తించాం. 768 కోట్ల రూపాయలు 40 రోజుల్లో ఇచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం.
0: రాష్ట్రంలోని ఆసుపత్రులు, వైద్య కళాశాలల భవన నిర్మాణ పనులకు టెండర్ల ప్రక్రియ ప్రారంభించినట్లు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇందుకు 221 కోట్ల 67 లక్షల రూపాయలతో అంచనాలు రూపొందించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయ ఆయుష్ మిషన్ కింద శ్రీకాకుళం జిల్లా టెక్కలి, పోలవరం జిల్లా రంపచోడవరం, ఎన్టీఆర్ జిల్లా నందిగామ, గుంటూరు జిల్లా తెనాలి, మార్కాపురం జిల్లా గిద్దలూరు, తిరుపతి జిల్లా కేంద్రంలో 50 పడకల సమీకృత ఆయుష్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తామన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రభుత్వ యునాని వైద్య కళాశాల, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల భవన నిర్మాణ పనులు, విశాఖపట్నం విమ్స్లో నాచురోపతి యోగా కళాశాల, ఆయుష్ ఆసుపత్రికి అదనపు వసతులు, చింతూరు ఏరియా ఆసుపత్రి, కాకినాడ జీజీహెచ్లో కొత్త ఓపీడీ బ్లాక్ నిర్మాణాలు చేపడతామన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను, భవిష్యత్తుకు బాటలు వేసిన ఉపాధ్యాయులను మర్చిపోవద్దని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు సూచించారు. విశాఖపట్నంలోని చంద్రపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేపట్టిన పాఠశాల పునర్నిర్మాణ పనులను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి వెళ్లిన తర్వాత పాఠశాల అభివృద్దికి తోడ్పాటు అందించాలని చెప్పారు. ప్రభుత్వం పాఠశాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తోందన్నారు. అమరావతి ఛాంపియన్షిప్ 2.0 క్రీడా పోటీలు తిరుపతిలో నిర్వహిస్తున్నట్లు రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు తెలిపారు. తిరుపతిలోని తారకరామా స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ నెల 24వ తేదీన తిరుపతి వేదికగా పోటీలు ప్రారంభమవుతాయని, 4 రోజుల పాటు పోటీలు జరుగుతాయని చెప్పారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఈ నెల 29వ తేదీన విజయవాడలో ప్రోత్సాహకాలను అందజేస్తామని వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. ముఖ్యంగా మహిళలను ఆర్థిక స్వావలంబన దిశగా తీసుకెళ్తున్నాయి. అందులో ప్రధానమైంది పీఎం స్వనిధి. ఈ పథకం ద్వారా మహిళలు రుణాలను పొంది ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో స్వనిధి పథకం కింద బ్యాంకు ద్వారా 100,000 రూపాయల రుణాలను పొందారు. పీఎం స్వనిధి పథకం కింద రుణాలను సులువుగా బ్యాంకుల నుంచి పొందుతున్నారని, ఎలాంటి డాక్యుమెంట్ ఛార్జీలు లేకుండా మహిళలు రుణాలను అందుకుంటున్నట్లు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మెప్మా ఇన్ఛార్జ్ దివాకర్ ఆకాశవాణికి తెలియజేస్తూ,
3: ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు బ్యాంక్ లింకేజ్ సంబంధించి 185 గ్రూప్ సభ్యులకు 30 కోట్ల దాకా మనం బ్యాంక్

0: లింకేజ్ కింద రుణాలు ఇచ్చినాము. అందులో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు బ్యాంక్ లింకేజ్ పర్పస్ లో చార్జెస్ అన్ని తీసారు, అంటే ప్రాసెసింగ్ చార్జ్ అని, డాక్యుమెంట్ చార్జెస్ అని, ఎస్ఎంఎస్ చార్జెస్ అని చాలా ఉన్నాయి. అందుకే ఇప్పుడు మనకు చార్జెస్ ఏమీ లేకుండా ఓన్లీ వడ్డీ మాత్రమే ఇచ్చేటట్టుగా బ్యాంక్ లోన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి సంఘ సభ్యులకు చాలా బెనిఫిట్ గా ఉంది. ప్రభుత్వం ఇలా మేలు చేసేందుకు సంఘ సభ్యులు కూడా చాలా సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం విస్తరించి కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర, దక్షిణ కోస్తా యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖపట్నంలో బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశాలు తోట్లకొండ సందర్శనతో ఈరోజు ప్రారంభమయ్యాయి. వికసిత భారత లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టును ఈ నెల 31వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం విశాఖపట్నం కేంద్రం నుండి 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
4: కాదు, ముందుగా పొదుపు,
3: ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు, వెళ్తావా లేదా ఇంజెక్షన్ ఇవ్వనా?
5: ఆర్బీఐ అంటోంది,
6: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
8: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
7: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
8: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
7: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
8: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
7: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
8: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
7: జారీ చేయవారు శ్రీ వివేక్.

0: ప్రధాన ఎన్నికల అధికారి ఆంధ్రప్రదేశ్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: ఈనాటి వనితవాణి కార్యక్రమంలో ముందుగా శ్రీమతి నయనాల వాణిశ్రీ గారి కళ్యాణ రాగం కథానిక వింటారు.
5: ధగధగలాడే తెల్లని ఇస్త్రీ మడతను ధరించి టీవీగా వచ్చిన సూర్యుడి అందాన్ని అస్సలు పట్టించుకోకుండా సెంటర్లో ఎవరి హడావుడిలో వాళ్లు ఉన్నారు. భుజాల మీద తుండ్లు, చేతుల్లో క్యారేజీలతో కొంతమంది పిచ్చాపాటి మాట్లాడుతుంటే వచ్చే ట్రక్కుల వంక ఆశగా చూస్తున్నారు కొందరు. ఒక ట్రక్కు వచ్చి ఒక గుంపు దగ్గర ఆగడం, ఆడా మగ అందరూ బిలబిలా ఎక్కిపోవడం ఒక్క నిమిషంలో జరిగిపోయాయి. బేల్దారీ పనికి పోయేవారందరూ ట్రక్కులో సర్దుకు కూర్చున్నారు. ట్రక్కు బయలుదేరింది. క్యాబిన్కి ఆనుకుని నిలబడ్డ సూరిగాడు, ఏమ్మాయా నన్ను మీ పనిలోకి తీసుకోవచ్చు కదా అన్నాడు. ఇప్పుడు చేత్నావు కదరా గణేష్ గారి దగ్గర అన్నాడు మేస్త్రి చంద్రరావు. చేత్నాన్లే, నువ్వు రమ్మంటే అక్కడ మానేసి వచ్చేస్తాను అన్నాడు సూరి. ఈడిచ్చేస్తాడనుకుంటున్నావా? ఎప్పుడు డబ్బులు అప్పుడు, ఎన్నున్నా ఈడి సారాకే సరిపోవు, సందాలైందంటే అంటూ కమలను చూసి ఆగిపోయాడు చంద్రరావు దోస్తు జానీ. అప్పటి వరకు సూర్యుని కిరణాలు పడి తెల్లగా మెరుస్తున్న కమల చెక్కిళ్ళు కందగడ్డలయ్యాయి. ఎర్రబడి చూసి, ఆ చెప్పు సందాలైతే ఎడగపోతాడు, స్వర్ణ దగ్గరికే కదా, నాకు తెలియదనుకుంటున్నావా కోపంగా అరిచింది కమల. కమలకు తెలిసిపోయిందని చంద్రరావు తిడతాడేమో అని బెదిరిపోయాడు జానీ. ఓరి దీనికి కిర్రెక్కిత్త వెట్రా అనేసి మాట మరల్చడానికి, ఎరశివా మీ బిల్డింగ్ పని అయిపోతున్నట్టుంది, ఇంకొక కాంట్రాక్ట్ ఏదైనా ఉందా మీ మేస్త్రికి అంటూ శివవైపు తిరిగిపోయాడు చంద్రరావు. సాయంత్రం పని అయిపోయాక అందరూ ఇళ్లకు చేరారు. జానీ, చంద్రరావు సారా కొట్టుకు పోయారు. సూరిగాడు చూసావా నీ దగ్గరికి వచ్చేస్తానంటున్నాడు అన్నాడు జానీ. అవునరా, ఎప్పుడు నుంచో ఆశపడుతున్నాడు అన్నాడు చంద్రరావు. అవును, నువ్విక్కడ తాగిదొలుతుంటే ఆశపడడు అన్నాడు జానీ. ఏంట్రా అన్నాడు చంద్రరావు. ఏం లేదులే నువ్వు కాని అన్నాడు జానీ. ఇక్కడ పీకల దాకా తాగి దాని దగ్గరికి పోతావు, ఎప్పుడో అర్ధరాత్రి ఇంటికి వెళ్తావు. సంద్రుడు లేడని సూర్యుడు ఊరికే కూర్చుంటాడా ఏంటి అన్నాడు జానీ. మత్తు దిగిపోయింది చంద్రరావుకి. ఇంటికి పోదాం పదరా అన్నాడు. ఏది సీసాక అళియాబందే అన్నాడు జానీ. నువ్వు దాగు నేను పోతున్నా, విసవిస సైకిల్ తీసుకుని ఇంటివైపు బయలుదేరాడు చంద్రరావు. పనిలో నుంచి ఇంటికి వచ్చిన సూరి ఒంటి మీద ప్యాంటు షర్టు తీసి మేకు తగిలించి తుండు కట్టుకుని పొయ్యి మీద గుండిగలోని వేడినీళ్లు బకెట్లో వంపుకున్నాడు. ఒక్కో చెంబు పోసుకుంటుంటే ప్రాణం లేచి వచ్చి ఊహల్లోకి పరిగెడుతుంది సూరికి. స్నానం చేస్తా నవ్వుకుంటాడు ఈడొకడో అంటున్న వాళ్ల అమ్మ మాటలతో స్పృహలోకి వచ్చి మరోసారి నవ్వుకున్నాడు. తనకి ఇష్టమైన చిన్నపూల తెల్లచొక్కా వేసుకున్నాడు. అద్దం దగ్గర నిలబడి పౌడర్ చేతిలో వేసుకుని రెండు చేతులతో రుద్ది ఒకసారి దులిపి ముఖానికి, చెవులకు, మెడకు రాసుకున్నాడు. చేతివేళ్లతో జుట్టు వెనక్కి సవరించుకున్నాడు. బొటనవేలు, చూపుడు వేళ్లతో మేసం ఒకసారి కిందకు సవరించుకుని విజిల్ వేసుకుంటూ చేతికున్న వాచి చూసుకుని బైక్ మీద బయలుదేరాడు సూరి. ఎరసూరి ఇలా వచ్చావు? కమల పక్కింట్లో ఉండే వీరేశు అడిగాడు. మా ఆయన దగ్గర పనుందేమో అడుగుదామని అన్నాడు గబుక్కున. ఇక్కడ ఆడెక్కడుంటాడు ఇప్పుడు, సారా కొట్టుకుపోయింటాడు అని లోపలికి వెళ్ళిపోయాడు. అరుగుమీద సూరిని చూసి కమల గడపలోపలే నిలబడిపోయింది. కమలా ఓ పాల ఆలోచించవే అన్నాడు నెమ్మదిగా సూరి. వినపడనట్లుగా, టీ తాగుతావా అంది కమల గట్టిగా. వద్దు, విసుగు కనపడనేకుండా అన్నాడు సూరి. కమల బయటకు వచ్చి పొయ్యి మీద టీ కాచింది. ఎంతో చెప్పాలనుకుని వచ్చి ఏమీ చెప్పలేక కమలను ఒప్పించడానికి సూరి పడే ఇబ్బంది అంతా గమనిస్తున్నా తెలియనట్లుగా టీ ఇచ్చి, సూరి పెళ్ళైన దాన్ని నా వెంట పడకపోతే మంచి పిల్లని చూసుకుని పెళ్లి చేసుకోరాదు, మీ అమ్మ చూసిన పిల్లకల్లా వంకలెడతనవంట, నా మొగుడు ఎలా

అలాంటోడైనా చేసుకున్నాక తప్పదు కదా. ఇంకోటితో తిరుగుతుంది అంటే అదేమైనా మర్యాద చెప్పు. నా మొగుడు తాగుడు మానేసి ఇంటి పట్టునుంటే అంతే చాలు నాకు. నా మీద ఆశలు వదిలేసుకుని హాయిగా పెళ్లి చేసుకో. మీ అమ్మ కూడా సంతోషపడద్ది, అంది కమల. ఏదైనా కొత్తగా చెప్పు, ఎప్పుడు చెప్పేదేగా, విసుగ్గా అన్నాడు సూరి. సరే ఒకటి చెప్పు, ఆడు చేసిన తప్పే నన్ను చేయమంటావా, అంది కమల. నీకేమైనా పిచ్చా, పెళ్లి చేసుకుంటానంటున్నాను కదా, అన్నాడు సూరి. అయితే మాత్రం ఆడిని వదిలేసి ఆడికి అన్యాయం చేయమంటావా, అడిగింది కమల. ఓ ఎంత ఆనందంగా ఉన్నావో మరి, అన్యాయమంట అన్యాయమైపోతాడు మరి, నిజమే అంటూ చేతిలో గ్లాసుని పక్కన ఉన్న మల్లె పొదల్లోకి విసిరేసి విసురుగా వెళ్ళిపోయాడు సూరి. ఒగుర్చుకుంటూ సైకిల్ తొక్కుకొస్తున్న చంద్రరావు దారిలో సూరిని చూసి, ఒరే సూరి అంటూ వేసిన కేకకు అందకుండా వేగంగా వెళ్ళిపోయాడు సూరి. వస్తూనే బూతులు పంచాంగం అందుకున్నాడు చంద్రరావు. గంగవెర్రులెత్తుపోయాడు. కమల చెప్పేది వినకుండా తిడుతూనే ఉన్నాడు. ఇదిగో చాలాసార్లు చెప్పాను నీకు నేను అలాంటి దాన్ని కాదని, ఇంకో పాలే ఆ మాట అన్నావంటే బాగోదు, వేలు చూపించి ఆవేశంగా అంది కమల. మరెందుకొచ్చాడే ఆడు చెప్పు అంటూ కమలను కొట్టడం మొదలుపెట్టాడు. తప్పించుకుని లోపలికి పోయి తలుపు వేసుకుంది కమల. 3 రోజులైనా ఇంటికి రాలేదు చందర్రావు. జానీని అడిగితే స్వర్ణ ఇంట్లోనే ఉన్నాడు అన్నాడు. మరో 4 రోజులైనా రాకపోయేసరికి బాగా ఆలోచించింది. జానీని వీరేశుని పిలిచి, ఇక భరించడం నా వల్ల కాదని మా అత్తకి చెప్పేశాను. వాత్తాడో అక్కడే సత్తాడో ఆడిష్టం, నేను మాత్రం వెళ్ళిపోతున్నాను, అడిగి చెప్పండి, ఇక నా వల్ల కాదు, అంది చేతులడ్డంగా ఊపుతూ. ఎక్కడికి అన్నారు ఇద్దరూ ఒకేసారి. మా అమ్మకాడికి, అక్కడున్నా ఏరేగానే ఉంటాను, నా కట్టంతోనే పొట్ట పోసుకోలేనా, ఇక్కడుండి నా కట్టమంతా ఈడికెట్టి ఇడితో ఒళ్ళి పులిసిపోయేలా దెబ్బలు తిండవేంటి కర్మ నాకు, అడుగురంతా తిరిగొచ్చి నాది తప్పంటుంటే సచ్చిపోవాలనిపిస్తుందత్త, అక్కడికి చేరిన వీరేశు భార్యను పట్టుకుని ఏడుస్తూ అంది కమల. కొద్దిగా ఊర్చుకోవాలే కమల, అంది ఆమె. ఊర్చుకోలేదా అత్త ఎన్నాళ్ళు, అడిగింది కమల. పిల్లో జల్లో పుడితే మారిపోతాడే, అంది ఆమె. ఎందుకు, పిల్లలు ఈపులు కూడా ఆడికప్పచెప్పడానికా, మేమిద్దరం సంపాదించింది, అడి తాగుడికే చాలదు, ఇంక పిల్లల్నేం పెంచుతాడాడు, ముక్కు చీదింది. అందుకోనేమో దేవుడు నాకు పిల్లల్నివ్వలేదు అంటూ 2 అరచేతులతో ముఖం తుడుచుకుని, ఏమో అత్త ఇక్కడే ఉంటే సచ్చిపోయేలా ఉన్నాను, ఏ ఓట్లోనో దూకి చావాలనిపిస్తుంది, నేను పోతున్నాను, వెనక్కి చూడకుండా వెళ్ళిపోయింది కమల. జానీ చంద్రరావు కోసం స్వర్ణ ఇంటికి పరిగెత్తాడు. దబదబా తలుపులు కొడుతున్నాడు. తలుపు తీయే స్వర్ణ, నీకాడే ఉండిపోతున్నా కదే, నా పాటు మొత్తం నీకే పెడితిని అనగానే పటాలను తలుపు తెరిచింది స్వర్ణ. ఏంటి పాటే, మొత్తం నాకే పెడుతున్నావు, సిగ్గు లేకపోతే సరి, నీ పాటు నీ తాగుడికే చాలదు, డబ్బు అడిగితే సానిదాన్ని అవుతానని ఊరుకుంటుంటే ఇదే బాగుందనుకుంటున్నావు. చెవి కమ్మలు తాకట్టు ఇడిపించమని ఎన్నిసార్లు అడిగాను, చివరికి వాళ్ళ అమ్మేసుకునే కాడికి వచ్చినా రూపాయి ఇవ్వలేకపోయావు, ఈడి పాటంతా పెట్టేస్తున్నాడంట నాకు, ఎలా అతనికి, నేను ఏడకో పోతే గాని ఈడి పేడ ఎరగదవ్వదు అంటూ దబ్బును తలిపేసుకుంది స్వర్ణ. చంద్రరావును వెతుక్కుంటూ వచ్చిన జానీ, రారా ఇంకింటికి పోదాం అని జబ్బ పట్టి లేపిన వాకిట్లో మట్టిలో పొర్లుతూ పిచ్చిగా తిడుతూ, నేను రాను నువ్వో అన్నాడు. నువ్వెళ్ళిపోయాక మరీ దారుణం అయిపోయాడు కమల. ఎంత చెప్పినా వినకుండా తిండి తిప్పలు మాని దాని పంచనే పట్టుకు వేలాడుతున్నాడు అని జానీ చెప్పాడు కమలతో. వచ్చేసి తప్పు చేశానా అని మనసులో అనుకుంటూ వాకిట్లో మంచానికి కరుచుకుని రాత్రంతా పొగిలిన కమలగోడు ఎదురుగా ఉండి మత్తు చెల్లే చందమామ చూడలేదు. ఎక్కడో మత్తులో జోగే చంద్రరావు వినలేడు. ఏడ్చి ఏడ్చి ఎప్పటికో నిద్రపట్టింది కమలకు. ఉదయాన్నే కోయిల కుహూ కుహూ రాగాలతో కొత్త ఆలోచనతో మేల్కొన్న కమలను నునువెచ్చని కిరణాల స్పర్శతో పలకరించాడు సూర్యుడు. రేవులో రాయిమీద దబదబా బట్టలు ఉతుకున్న కమల తలెత్తి చూసింది. దూరంగా సూరి నవ్వుతూ నిలుచున్నాడు. గాలికెగిరే వెంట్రుకలను ఎడమచేత్తో పైకి తోసుకుంటూ సూర్యుని చూసి నవ్వుకుని పిండిన బట్టలు బకెట్లో వేసుకుంది కమల. నే పట్టుకొస్తా లేపాదా అన్నాడు దగ్గరగా వచ్చి ఓరగా చూస్తూ సూరి. నవ్వుతూ కమల ముందు నడుస్తూ ఉంటే
కమలనే చూస్తూ సూర్య వెనక నడుస్తున్నాడు.

0: చేతిలో బకెట్ లేదు, బట్టలు లేవు. ఎండ చల్లగా వెన్నెలలాగా ఉంది. ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ తీగ మీద బట్టలు ఆరేస్తున్నారు ఇద్దరు. దుప్పటి ఒక పక్క పట్టుకుని ఆరేయడానికి సాయం చేస్తున్నాడు సూరి. అది అకస్మాత్తుగా పెళ్లి తెరగా మారిపోయింది. తెరకు అటుపక్క కమల, ఇటుపక్క సూరి. ఆ తెరను నెమ్మదిగా ఎత్తి కమలను చూడ్డానికి ప్రయత్నిస్తుంటే పంతులుగారు మంత్రాలు ఆపకుండానే సూరి చేతిమీద ఒక్కటిచ్చి తప్పన్నట్లు ముక్కుమీద వేలు వేసుకున్నారు. అంతే మెలకు వచ్చేసింది సూరికి. ఒళ్ళంతా పులకలేసి చిరు చెమటలు పట్టాయి. కల గుర్తుకు తెచ్చుకుని దేవుని పటంకేసి గడియారం కేసి చూశాడు. తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయంట అనుకుని మంచం మీద నుంచి లేవడమే విజిలు వేస్తూ బయటకు వచ్చాడు. ఎక్కడి రాగమో అందుకుని వత్తాసుగా తీయగా కూస్తున్న కోయల కోసం కొమ్మ కొమ్మ వెతుకుతూ కళ్యాణ రాగం అందుకున్నాడు సూరి. మట్టిలో దొర్లుతున్న చంద్రరావుకు మత్తు దిగి గుసగుసగా మాటలు వినిపిస్తున్నాయి. స్వర్ణని బొంబాయికి అమ్మేయడం ఇప్పటికయ్యిందిరా, ఇక ఈడి పెళ్ళాన్ని అన్నాడు ఒకడు. ష్, నెమ్మదిగా అన్నాడు రెండోవాడు. ఏం పర్వాలేదు, ఈడెప్పుడు లేవాలి, తాగుపోతే అదవా, మనల్నేం చేస్తాడీడు. ఈడిక్కడ ఉండగానే ఈడుంచుకున్న దాన్ని అమ్మేశాం, ఇంక ఈడి పెళ్ళం అమ్మగారింటికి పోయిందట, దాన్ని పట్టుకోవాలి. అప్పుడు కానీ డబ్బులు మొత్తం ఇవ్వడు సేటు పద అన్నాడు మొదటివాడు. మత్తు దిగిపోయింది చంద్రరావుకి. గబుక్కున లేచి తూలుతూ చుట్టూ పరిగెత్తాడు. ఎవ్వరూ కనబడలేదు. గాబరాగా స్వర్ణను పిలిచాడు. ఎన్ని కేకలు వేసినా బయటకు రాలేదు. ఎందుకలాగా గొంతు కోసిన మేకలారుతో రాత్రి ఎక్కడికో వెళ్ళింది కదా అంది పక్కింటి వీరమ్మ. ఎక్కడికి వెళ్ళింది, ఎవరితో వెళ్ళింది అడిగాడు చంద్రరావు. నాకేం తెలుసు, దాన్నే అడుగు, చేదరించుకుంటూ లోనికి పోయింది వీరమ్మ. ఒంటికంటుకున్న బురద తుడుచుకుని ఫోన్ కోసం జేబు వెతుక్కున్నాడు. దొరకలేదు. గబగబా కమల దగ్గరకు పరిగెత్తాడు. ఒంట్లో శక్తి లేదు, తూలిపోతున్నాడు. అయినా పరుగాపలేదు. అత్తగారింటి చుట్టూ తిరుగుతూ కమలా కమలా అని కేకలు పెట్టాడు. ఎక్కడా కమల కనపడలేదు. ఏ, ఎందుకు కమలా, కమలా కమలా అని చీరుకుంటున్నావు, దాన్ని తన్ని తగిలేశావు కదా, దాని దగ్గరే ఊరేగు, పెళ్ళాం ఎందుకు నీకు, తిడుతుంది అత్త. ఎక్కడికెళ్ళిందో చెప్పు అన్నాడు దీనంగా. ఏట్లోకి పావతలకి తలుపేసుకుంది అత్త. చేసేది లేక జానీ దగ్గరికి పరిగెత్తాడు. ఒరే జానీ, కమల కనపట్టలేదురా, ఏడుస్తూ చెప్పాడు చంద్రరావు. ఆ బొంబాయి వాళ్ళకి అమ్మడానికి తీసుకుపోతుంటే సూరిగాడు కాపాడాడు. ఆడు నేను నానా తంటాలు పడి స్వర్ణని కమలని ఇద్దరిని తీసుకొచ్చాం, అదిగో చూడు అంటూ మూలలో ఏడుస్తూ కూర్చున్న కమలను చూపించాడు జాని. కమలను చూడగానే ప్రాణం లేచొచ్చినట్లయి దగ్గరకు పరిగెత్తాడు. ఇంకెప్పుడు ఇలా చేయనే కమల, అసలే అమాయకురాలివి, నువ్వేమైపోయావో అని పేణం కొట్టుకులాడిపోయిందే, నిన్ను చూశాను అంతే చాలు, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళనే ఇంకా అంటూనే స్పృహ తప్పి కమల కాళ్ళ దగ్గర పడిపోయాడు చంద్రరావు. అడగ్గానే సూరిగాడు దేవుడిలా వచ్చి మా కాపురం నిలబెట్టాడు. మీ అందరి చేత ఇంత నాటకం ఆడించాడు, ఈ నాటకానికి స్వర్ణను కూడా ఒప్పించాడు. మీ మేలెన్నటికీ మర్చిపోను జాని, చచ్చి కడుపును పుడతానని చెప్పు ఆ స్వర్ణకు, దండం పెడుతూ అంది కమల. నిజంగా మనిషి అంటే సూరిగాడు, ఆడి ప్రేమ కంటే నీ సంతోషమే ముఖ్యమనుకుని ఇంత చేశాడు, ఆడి ఫోటో పెట్టుకుని పూజించుకోవాలి అన్నాడు జాని. ఈ ఎదవకి బుద్ధి బుధవారంతో తెల్లారకుండా చూసుకో మరి, మన ప్లాన్ ఎక్కడా లీక్ అవ్వకూడదు, సరే జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు జాని. మబ్బు తొలగించుకుని చల్లగా నవ్వుతున్న చందమామను చూసి కలువులా విచ్చుకుంది కమల మనసు.
1: మీరింతవరకు శ్రీమతి నయనాల వాణిశ్రీ గారి కళ్యాణ రాగం కథానిక విన్నారు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: లలిత గీతం విన్నారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఆనాటి తరం వారి ఆరోగ్య సూత్రాలు గురించిన విశేషాలు వింటారు. ఆనాటి తరం, నేటి తరం ఈ రెండు తరాల వారి జీవన శైలిలో చాలా వ్యత్యాసముందనే చెప్పాలి, ముఖ్యంగా చేసే పని విషయంలో. ఈ రోజుల్లో ఊబకాయం, అధిక బరువుతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, ఇక పనిచేసే కంప్యూటర్ల దగ్గర ఎక్కువసేపు కూర్చోవడం, శరీరానికి తగినంత వ్యాయామం లేకపోవడం, ఇలాంటి కారణాల వల్ల ఊబకాయానికి గురవుతున్నారు. ఇక మహిళలను కనుక చూసినట్లయితే వయసుతో సంబంధం లేకుండా కీళ్ల నొప్పులు, థైరాయిడ్, ఇంకా అనేక

0: వ్యాధులకు గురవుతున్నారు. దీనికంతటికీ కారణం మానసిక సమస్యలు, వ్యాయామం లేకపోవడం. ఇక వచ్చిన బరువును తగ్గించుకోవడానికి జిమ్లని, ఏరోబిక్స్ అని చేస్తున్నారు. ఆనాటి తరం వారు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే అన్ని పనులు చేసుకుంటూ ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితాన్ని గడిపారు. ఆ చేసే పనుల్లోనే ఎన్నో ఆసనాలు కూడా వేసేవారు. ఆ పనులు, ఆసనాలేమిటో ఇప్పుడు చూద్దాం. మొదటి ఆసనం మాలాసనం. మహిళలు వంగి ముగ్గు వేయడమే ఈ మాలాసనం. చుక్కలు పెట్టడం, గీతలు కలపడం. ఇలా చేయడం వల్ల వెన్నుముక వంగుతుంది, కాళ్ల నరాలు సాగుతాయి, ఏకాగ్రత పెరుగుతుంది. ఈ ఆసనం మన బామ్మలు, అమ్మమ్మలు ప్రతిరోజూ చేయడం వల్ల మోకాళ్ల నొప్పులు రాకుండా చేసుకున్నారు. ఇక రెండవ ఆసనం ఉత్కటాసనం. అప్పటి కాలంలో వాషింగ్ మిషన్లనేవే లేవు. బట్టలు ఉతకడం, పిండడం స్వయంగా చేసుకునేవారు. ఈ బట్టలు ఉతకడం అంటే రెండు కాళ్ళు కొంత వంచి, నడుమును నిట్టారుగా పెట్టి బట్టలను చేతులతో రాయికి బాదడం. అలాగే బట్టలను జాడించడం వల్ల చేతులకి, భుజాలకి, నడుముకి, ఇలా అన్నింటికీ కూడా ఒకేసారి వ్యాయామం జరుగుతుంది. దీన్నే జిమ్లో నేడు చైర్ పోస్, ఆర్మ్ వర్కౌట్ అని చెప్పి చేయిస్తున్నారు. ఇది మన అమ్మమ్మలు, బామ్మలు బట్టలు ఉతకడం ద్వారానే ఈ ఆసనాన్ని మనకు పరిచయం చేసేశారు. మూడవ ఆసనం త్రికోణాసనం. తడిబట్టలను పిండి దండం మీద ఆరేయడమే ఈ త్రికోణాసనం. బట్టలు ఆరేస్తున్నప్పుడు కాలు ఒకవైపు, చెయ్యి పైకి, నడుమును నిటారుగా పెట్టడం లేదా కొద్దిగా వంచడం. ఇలా చేయడం వల్ల శరీరం ఒక ప్రక్కకి సాగుతుంది. దీనివల్ల లివర్, కిడ్నీలు శుభ్రపడతాయి. నాలుగో ఆసనం అధోముఖ శ్వానాసనం. వంగి ఇల్లు కసువు ఊడ్చుకోవడం, అలాగే వంగి తడిబట్ట పెట్టడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. మెదడు చురుకుగా ఉంటుంది. పొట్ట దగ్గర కొవ్వు కూడా కరుగుతుంది. ఐదో ఆసనం మార్జరాసనం. కూర్చుని బూడితతో గిన్నెలు తోమడం, కడగడం. దీనివల్ల మణికట్టు, వేళ్లు తిరుగుతాయి, ఆర్థరైటిస్ రాకుండా ఉంటుంది. అంతేకాదు, బూడిదలో ఉన్నటువంటి పొటాష్ అనేది సహజమైన క్రిమి సంహారిణిగా పనిచేస్తుంది. అప్పటి కాలంలో ఈ పనులన్నీ కూడా మన పెద్దవాళ్లు స్వయంగా చేసుకునేవారు. ఇక నేటి కాలంలో కనుక చూసినట్లయితే బట్టలు ఉతకడానికి వాషింగ్ మషిన్లు, గిన్నెలు తోమడానికి డిష్ వాష్ బార్లు, ఇల్లు ఊడవడానికి రోబోలు. ఇలా అన్ని పనులు మిషన్లే చేసేస్తూ ఉంటే మెడనొప్పి, నడుం నొప్పి, బీపీ, షుగర్ వచ్చే అవకాశం ఎక్కువే కదా. ఇంటి పని చేయడం అంటే అది పని కాదు, దానిని ఇంటి యోగం అంటారు. పతంజలి అష్టాంగ యోగంలో చెప్పినట్లు యోగం అంటే మనసుని, శరీరాన్ని, శ్వాసను ఏకం చెయ్యడం. అదే నాటితరం మన పెద్దవాళ్లు చేసి చూపించారు. మన పెద్దవాళ్లు ఈ పనులన్నీ కూడా ప్రేమతో, బాధ్యతతో, ఆనందంగా చేసేవారు. వారు ఇంటి పనిని ప్రేమను పెంచే పద్ధతి అని, వంట చేయడం అంటే రుచికి మాత్రమే కాకుండా ఆయుష్ని వడ్డించడం అని, ఇక ఇల్లు శుభ్రం చేయడం అంటే చెత్తను కాదు, చెడు ఆలోచనల్ని బయటకు ఓడవడం అని అనుకునేవారు. ఇలా ప్రతి పనిని పూజగా, సేవగా చేశారు కాబట్టే వారు ఆరోగ్యంగా ఎన్నో ఏళ్లు ఆనందంగా జీవించారు కదా. పనిచేస్తే అలసట వస్తుంది, సేవ చేస్తే ఆనందం వస్తుంది. అందుకే మనందరం కూడా ఇంటి పనిని ఒక యోగంగా మార్చుకుని ఆనందంగా, ఆరోగ్యంగా జీవిస్తారని ఆశిద్దాం. మీరింతవరకు ఆనాటి తరం వారి ఆరోగ్య సూత్రాలు గురించిన విశేషాలు విన్నారు.
1: ఇప్పుడు ఒక లలిత గీతం వింటారు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్

0: దానిని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecieneti మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ శ్రోతలకు స్వాగతం. కార్యక్రమం ప్రారంభించే ముందు వాణిజ్య ప్రకటన.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: యువలయ కార్యక్రమానికి స్వాగతం అండి. మరి మొదటి ప్రశ్న, ప్రపంచ క్రీడాకారుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రశ్న మరొకసారి, ప్రపంచ క్రీడాకారుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? సమాధానం పంపించేస్తారు కదా, మరి మీ సమాధానం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇప్పుడైతే ఒక మంచి పాట విందాము.

ప్రశ్న మరొకసారి చెప్తానండి. ప్రపంచ క్రీడాకారుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఓకేనా? అయితే అందరికంటే ముందుగా మన కోసం ఆన్సర్ పంపించేశారు ప్రసాద్ గారు, ఎల్ఐసి కాలనీ, నెల్లూరు, హరినాథపురం నుండి. రైట్ ఆన్సర్ అండి. ఇక రాధా గారు ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్. మల్లిక్ లలిత సత్తుపల్లి నుండి పంపించారండి, రైట్ ఆన్సర్ అండి. బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మన్గుర్తు నుంచి పంపించారండి. విజయ, అభినయ్, సాయి కిరణ్. తర్వాత ఫణిరాజ్ గారు నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఇంకా రామకృష్ణ గారు శ్రీకాకుళం నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్ అండి. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారు, రైట్ ఆన్సర్ అండి.

ఇంకా మనకి నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు గారు పంపించారు. ఎందుకనండి రాంగ్ ఆన్సర్ పంపించారు, ఇంకొకసారి చూసుకోండి. పాత గుంటూరు నుంచి రాజనేడి రవిశంకర్, బూరుగుల విజయలక్ష్మి, శ్రీచందన, సాయికృష్ణ, శ్రీకాంత్, సాయికృష్ణకాంత్ రైట్ ఆన్సర్ అండి మీది కూడా. ఇంకా మాణిక్యాలరావు సరస్వతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి పంపించారండి. ఇంకా ఎవరంటే రాధాప్రకాష్ గారు ఖమ్మం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పాపనేనిపాలెం నుంచి పంపించారండి రైట్ ఆన్సర్. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు రైట్ ఆన్సర్. మిడతల రామూర్తి గారు ఉరవకొండ నుండి పంపించారు. ఇంకా రైట్ ఆన్సర్ ఎవరు పంపించారంటే ఎం రామ్మోహన్ రావు, సత్యవతి, గీతికాభిరామ్, ఇరుసుమండ, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి పంపించారండి రైట్ ఆన్సర్ అండి. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి పంపించారండి రైట్ ఆన్సర్. వరగంటి బదరీ విశాల్ గారు నెల్లూరు నుంచి పంపించారండి రైట్ ఆన్సర్ అండి. వెంకటేశ్వరరావు చేతన్, దివిజ మార్టూర్ నుంచి పంపించారండి రైట్ ఆన్సర్ అండి మీది కూడా. పాపినేనిపాలెం నుంచి నల్లమ్మ రైట్ ఆన్సర్ పంపించారండి మీరు కూడా. ఎందుకనండి ఎక్కువ శాతం రాంగ్ ఆన్సర్స్ పెడుతున్నారు, కష్టంగా ఉందా? ఇంకెవరు పంపించారంటే మనకి దేవులపల్లి హనుమంతరావు గారు కూర్మవల్లి ఖమ్మం నుండి తెలంగాణ నుంచి పంపించారండి రైట్ ఆన్సర్. దివ్య గారు పంపించారు గుంటూరు నుంచి పట్టాభిపురం రైట్ ఆన్సర్ అండి. హంపాపురం గ్రామం నుండి చిరంజీవి నాగభూషణం, శివయ్య, ముంత పెద్దన గారు పంపించారండి రైట్ ఆన్సర్. సుజాత ప్రకాష్ పంపించారు విజయవాడ నుండి రైట్ ఆన్సర్ అండి. మాణిక్యాలరావు, సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి పంపించారండి. ఇంకెవరంటే వెంకటేష్, శ్యామల, అయాన్స్, పాండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ రైట్ ఆన్సర్ అండి. వీరు సమాధానం పంపించారు. ఇంకా ఎవరంటే మూసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష మరియు వారి కుటుంబ సభ్యులందరూ పంపించారండి రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు గారు రైట్ ఆన్సర్ అండి. చిలుక నారాయణ గారు, అనసూయమ్మ, జానకంపేట నిజామాబాద్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి, సిద్ధవటం మండలం, కడప జిల్లా నుండి పంపించారండి రైట్ ఆన్సర్ అండి మీది కూడా. డి గోవర్ధనరావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతిబాయి రైట్ ఆన్సర్ అండి మీది కూడా. పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. రామ్మూర్తి గారు పంపించారండి రైట్ ఆన్సర్ అండి. ఇంకా ఎవరంటే చింతకుంట నుండి, చిన్న చింతకుంట నుండి, మహబూబ్ నగర్ నుండి బి రాజేష్, శ్రీవల్లి, భాగ్యభాయి, కుమార్ గారు రైట్ ఆన్సర్ అండి. రాంగ్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లు ఏవి చదవలేదండి, కాబట్టి గమనించగలరు. కరెక్ట్ సమాధానం పంపిన వారి పేర్లు మాత్రమే చదవడం జరిగింది. ఓకేనా, అయితే సమాధానం చెప్పేస్తాను. అందరూ కూడా చాలా చాలా రకాలుగా పెట్టారు, అయితే ఆ డేట్స్ అన్నీ తప్పండి, మీరు పంపించిన డేట్స్, అందుకనే మీ పేర్లు చదవలేదు. ప్రపంచ

0: క్రీడాకారుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఏప్రిల్ 6వ తేదీ. ఏప్రిల్ 6వ తేదీ అని పెట్టిన వారి ప్రతి సమాధానం చదివానండి, రాంగ్ ఆన్సర్స్ పెట్టిన వాళ్ళవి మాత్రం చదవలేదు. ఓకేనా? సరే, అయితే ఇప్పుడు ఒక ప్రకటన.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: ఇక రెండవ ప్రశ్న. మొట్టమొదటిసారిగా ఏషియా గేమ్స్ను ఏ దేశం నిర్వహించింది? ప్రశ్న మరొకసారి. మొట్టమొదటిసారిగా ఏషియా గేమ్స్ను ఏ దేశం నిర్వహించింది? సమాధానం పంపించేస్తారు కదా.

అందరికంటే ముందుగా మనకి సమాధానం పంపించేశారండి రాధాప్రకాష్ గారు ఖమ్మం నుంచి, రైట్ ఆన్సర్ అండి. తర్వాత రాధా గారు ఖమ్మం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభాని గారు, రైట్ ఆన్సర్ అండి. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి పంపించారు, రైట్ ఆన్సర్. అశోక్ రమ్య దినకర్ దేవాన్ష్ ఒంగోలు నుండి పంపించారండి, దేవాన్ష్ శ్రీకృష్ణ, రైట్ ఆన్సర్ అండి మీది కూడా. ఇంకా ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్ అండి. మల్లిక్ లలిత సత్తుపల్లి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ గారు, రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పాపనేనిపాలెం నుంచి, రైట్ ఆన్సర్ అండి. దుర్గారాజు గారు పంపించారు, రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడి నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్. హంపాపుర గ్రామం నుండి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంత పెద్దన్న గారు పంపించారు, రైట్ ఆన్సర్. మిడితల రామూర్తి గారు ఉరవకొండ నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్.

ఎం నరసింహం. ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుండి. ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహం, యాదోజీ, సక్కుబాయి, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డుబాబు మూసాపేట నుండి నరేష్ మరియు గ్రామ ప్రజలు పంపించారు. రైట్ ఆన్సర్. ఆర్ఎస్వి నరసింహరాజు గారు చించినాడు పశ్చిమ గోదావరి జిల్లా నుండి పంపించారండి. రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి పంపించారు. రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి పంపించారు. రైట్ ఆన్సర్. సుబ్రమణి గారు పెత్తనపల్లి కర్ణాటక నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి పంపించారండి. రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు. రైట్ ఆన్సర్. ఫణిరాజ్ గారు నెల్లూరు నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. చిలుక నారాయణ, అనసూయ, అనసూయమ్మ, అనసూయమ్మ జానకంపేట నిజామాబాద్ నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. ఒంగోలు నుండి దింటకుర్తి దుర్గాదేవి. రైట్ ఆన్సర్ పంపించారండి. లతా సుహాస్ గారు హోస్కోట నుండి. రైట్ ఆన్సర్. ఏకలవ్యనగర్ నుండి బిజిలి, వెంకటేష్, శ్యామల, అయాన్స్, శియోన్, నాగిరెడ్డి, పాండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా బ్రహ్మయ్య. రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు. రైట్ ఆన్సర్ అండి. రఘువీర్ సింగ్, సుగుణాభాయి ఏలూరు నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద. ఓకేనండి. ఇంకా ఎవరంటే సుజాత, ప్రకాష్ విజయవాడ నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ తాళరాంపూర్ నుంచి రాజేంద్ర ప్రసాద్, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, ఆమని. రైట్ ఆన్సర్ అండి. సైనిక్పూర్ కాలనీ నుండి బృందావనం పద్మశ్రీశ్యామ్ పంపించారండి. రైట్ ఆన్సర్. వెంకట సత్యనారాయణ గారు పంపించారు వీర్లపాడు మండలం నుండి. రైట్ ఆన్సర్ అండి. రామూర్తి గారు బెంగళూరు నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి తిరుపతమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు పంపించారు. రైట్ ఆన్సర్. మన్మథరావు, ఎం సత్యనారాయణ, హారిక, రాజవోలు రాజమహేంద్రవరం నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. న్యూఢిల్లీ నుండి పంపించారు హనుమంతరావు గారు. కుర్మవల్లి, ఖమ్మం, తెలంగాణ నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్. ఐ రామకృష్ణ, శ్రీకాకుళం నుండి పంపించారు. రైట్ ఆన్సర్. వెంకటేశ్వరరావు గారు, చేతన్, దివిజ మార్టూర్ నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. ఆత్మూరు మురళీ గారు పంపించారండి బట్టిప్రోలు. రైట్ ఆన్సర్ అండి. మీది కూడా. ఉట్కూరు నారాయణపేట జిల్లా నుండి డి అరుణ, మోహన్, దివ్యాభాయి, అజయ్, శృతి. రైట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్. రైట్ ఆన్సర్. వీర మనోహరరావు, నిర్మలాదేవి రాజవోల్ విలేజ్ నుంచి పంపించారండి. వరగంటి బదరి విశాల గారు నెల్లూరు నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. పాత గుంటూరు నుండి రాజనేడి రవిశంకర్, బూరుగుల విజయలక్ష్మి, సిరిచందన, సాయికృష్ణ, సాయి కృష్ణకాంత్. రైట్ ఆన్సర్. ఎం రాధిక, హరికిషన్, జి చంద్రాభాయి, నరేష్, నాగమణి. రైట్ ఆన్సర్ అండి. మహారాష్ట్ర సోలాపూర్ నుంచి పంపించారు. ఓకేనండి. అయితే అందరి పేర్లు చదివేశాను కదా, ఇంకా మరి ఒకరు పంపించారు ఎవరంటే

గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి కె పెద్దనరసింహం, పద్మభాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి రైట్ ఆన్సర్ పంపించారండి. అందరి పేర్లు చదివేశాను కదా. ఓకే, మరి అందరూ సమాధానాలు కరెక్ట్గా రాసి పంపించారండి. మీ అందరికీ అభినందనలు. మొట్టమొదటిసారిగా ఏషియన్ గేమ్స్ను ఏ దేశం నిర్వహించింది? భారతదేశం. అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అందరికీ అభినందనలు. మరి ఈనాటి యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపటి యువలయ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో విశేషణ్ 9వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయుని శ్రీమతి టి ఇందిర, విద్యార్థి షేక్ ఆస్మా. వినండి 9వ తరగతికి హిందీ పాఠం విశేషణ్.
5: నమస్తే అధ్యాపికాజీ.
6: నమస్తే ఆస్మా, ఆవో బైఠో. ఆజ్ హమ్ కుచ్ వ్యాకరణాంశ సీఖేంగే. అబ్ విశేషణ్ కే బారే మే విస్తార్ రూప్ మే సీఖేంగే. జో శబ్ద సంజ్ఞా యా సర్వనామ్ కి విశేషత బతలాతే హై ఉన్హే విశేషణ్ కహతే హై. ఉదాహరణ్, అచ్చీ లడ్కీ, ఇస్మే విశేషణ్ అచ్చీ. యా శబ్ద లడ్కీ కి విశేషత బతలాతా హై. తుమ్ భీ ఏక్ ఉదాహరణ్ దే దో.
5: జీ అధ్యాపికా జీ, సుందర్ బగీచా, ఇస్మే సుందర్ విశేషణ్ శబ్ద హై.
6: అచ్చా, ఐసే హీ ఊంచా పహాడ్, గరమ్ చాయ్, ఠండా పానీ, ఇన్మే విశేషణ శబ్ద చున్కర్ బతావో.
5: ఊంచా, గరమ్, ఠండా.
6: బహుత్ అచ్చా. అబ్ విశేషణ్ కే రూప్ ఔర్ భేద్ సీఖేంగే. విశేషణ శబ్దం కే ముఖ్య చార్ భేద్ హై. వే హై గుణవాచక విశేషణ్, సంఖ్యావాచక విశేషణ్, పరిమాణవాచక విశేషణ్, సార్వనామిక విశేషణ్. తుమ్ భీ ఏక్ బార్ కహో. గుణవాచక విశేషణ్,
5: గుణవాచక్ విశేషణ్,
6: సంఖ్యావాచక్ విశేషణ్,
5: సంఖ్యావాచక్ విశేషణ్,
6: పరిమాణవాచక్ విశేషణ్,
5: పరిమాణవాచక్ విశేషణ్,
6: సార్వనామిక్ విశేషణ్,
5: సార్వనామిక్ విశేషణ్.
6: ఇన్కే అలావా అంటే ఈ నాలుగు కాకుండా ఔరు ఏక్ భీ హై వ హై వ్యక్తివాచక విశేషణ్. ఇదేమిటంటే వ్యక్తివాచక సంజ్ఞా శబ్ద విశేషణ రూపులేతే హై. అంటే నామవాచక శబ్దాలే విశేషణాలుగా వస్తాయి. తెలుగు భాష, కాశ్మీరీ లడ్కి, భారతీయ సంస్కార్ ఇలాంటివి. ఈ తెలుగు, కాశ్మీర్, భారత్ ఇవన్నీ నామవాచకాలు. విశేషణ రూపంలో భాష, లడకీ, సంస్కార్ అనే నామవాచకాలని విశేషంగా చెప్తున్నాయి. సరే, మనం ప్రధానంగా మొదట చెప్పుకున్న నాలుగు నేర్చుకుందాం. పహలా గుణవాచక విశేషణ్. పరిభాష ఇస్ ప్రకార్ హై, జో విశేషణ్ కిసీ సంజ్ఞా యా సర్వనామ్ కే గుణ్, దోష్, దశ, రంగ్, ఆకార్, స్థితి ఆది కా బోధ్ కరాతే హై, వే గుణవాచక విశేషణ్ కహలాతే హై. అబ్ ఉదాహరణ దేఖో, అచ్చా లడకా హై. అచ్చా అనేది గుణ్, పురాణా నౌకర్, పురాణా. లాల్ సాడీ, లాల్ అనేది రంగు తెలుసు కదా. ఊంచా పహాడ్, ఊంచా. బడా షహర్, బడా.

0: लंबी कहानी लंबी, जंगली पशु जंगली, यह किला सुंदर और मजबूत है, इस वाक्य में विशेषण क्या है बताओ। इन शब्दों को और वाक्यों को फिर से बोलो।
1: वह अच्छा लड़का है, पुराना नौकर, लाल साड़ी, ऊंचा पहाड़, बड़ा शहर, लंबी कहानी, जंगली पशु।
0: यह किला सुंदर और मजबूत है, इस वाक्य में विशेषण क्या है बताओ।
1: सुंदर और मजबूत दो विशेषण है।
0: अच्छा, अब संख्यावाचक विशेषण सीखेंगे। जो विशेषण वस्तु की संख्या बताएं, वे संख्यावाचक विशेषण कहलाते हैं। अब उदाहरण देखो, तीन लड़कियां, इसमें तीन अंटे ఏదైనా అంక్య లేదా సంఖ్య, సంజ్ఞా సర్వనామాలకు ముందు వస్తే అది సంఖ్యావాచక విశేషణం అన్నమాట। तुम भी उदाहरण दे दो।
1: ये चार लड़के हैं, 10 किताबें, 100 रुपए, 50 पैसे।
0: हाँ, इनमें 4, 10, 100, 50 आदि संख्यावाचक विशेषण है। बहुत अच्छा। इपुड़ ये संख्यावाचक विशेषणालों कूड़ा भेदालु नाय। इसके दो मुख्य भेद हैं, निश्चित संख्यावाचक अनिश्चित संख्यावाचक। अयिते निश्चित अंटे एमिटी? निश्चित संख्या बोधक विशेषण से विशेष वस्तु की निश्चित संख्या का बोध होता है। निश्चित संख्या अंटे 2, 3, 25, 50 इला संदेहानिकि तावु लेकुंडा चेप्पगलिगिते अदि अंटे पूर्णांक, स्पष्टंगा 2, 3 लेदा अपूर्णांक कूडा कावच्चु ओक्कोक्कप्पुडु, एदि पौने 3, 4.5, 2 वगैरह। इदि काक क्रमवाचक आर्डर अंटे पहला, दूसरा, चौथा, पांचवा, इदि कूडा संख्यावाचक विशेषण। समुदाय बोधक अंटे ग्रूप, मोत्तं ग्रूप गुरिंचि, एला दोनों हाथ, लाखों रूपये, इसमें विशेषण शब्द क्या है बताओ।
1: दोनों, लाखो, चारो और लो चारो।
0: बहुत अच्छा। इपुड़ अनिश्चित संख्या बोधक विशेषण से विशेष वस्तु की निश्चित संख्या का बोध नहीं होता। उदाहरण, कुछ पुस्तकें, कोन्नी पुस्तकालु, एन्नो तेलीदु, एन्नैना कावच्चु। अलागे अनेक रंग, इसमें विशेषण क्या है?
1: अनेक विशेषण।
0: सब लोग, बहुतेरे आदमी, कई बार, विशेषण शब्द क्या है इनमें?
1: बहुतेरे, कई।
0: अच्छा, अब परिमाणवाचक विशेषण अर्थम एमटी? क्वांटिटी, एंत अनि प्रश्निस्ते, उदाहरण को बर्तन में कितना दूध है अंटे जवाब बर्तन में कुछ दूध है, कुछ पालुन्नाई, कुछ अनेदी परिमाणवाचक। इंका बहुत, सब, कितना, इतना, थोड़ा, इवन्नी परिमाणवाचक विशेषण। ई पदाल उपयोगिंची उदाहरणलु चेप्पगलवा?
1: जी हाँ अध्यापिका जी, बहुत लोग, सब लड़के, कितना समय, इतना घी, थोड़ा पानी।
0: बहुत अच्छा। अलागे पूरी कहानी, पूरी अंटे पूर्ति। ఇంకా ఏమిటంటే రెండు రెండు పరిమాణవాచక విశేషణ కలిసి కూడా రావచ్చు। ఎలా అంటే థోడా బహుత్ మెహనత్, తెలుగులో అంటారు కొద్దో గొప్ప అంటారు చూడు, అదనమాట। అలాగే బహుత్ కుచ్ సీఖ, బహుత్ కుచ్ సీఖ అంటే చాలా ఎక్కువ నేర్చుకున్నాడు। ఇలా పరిమాణక వాచక విశేషణ పక్కన సా చేర్చితే అది కూడా ఒక ప్రయోగం అవుతుంది। ఎలా అంటే ఇత్తనా సా కాం, తెలుగులో ఈ మాత్రం పని అంటారు చూడు, అలా అనమాట। ఇత్తనా సా కాం, కిత్నా సా దూధ్ అంటే
1: ఏమాత్రం పాలు,
0: బహుత్ సా లాభ్ అంటే చాలా లాభం, థోడీ సీ బుద్ధి, కొంచెం బుద్ధి, ఇవన్నీ పరిమాణవాచక విశేషణ్। తరువాతది సార్వనామిక విశేషణ్। జో విశేషణ్ సర్వనామకే రూపమే రహకర్ సంజ్ఞాకో సూచిత కర్తే హే వే సార్వనామిక విశేషణ్ కహలాతే హే। జైసే విజయవాడ హమారా షహర్ హే, హమారాలో హమ్ అనేది సర్వనామం। అలాగనే ఔర్ ఏక్ ఉదాహరణ్, రామ్ మేరా భాయీ హే, इसमें विशेषण क्या है?
1: मेरा सार्वनामिक विशेषण है।
0: सर्वनाम शब्दालु मूल शब्दालु योगिक शब्दालनि रेंडु रकालु। सर्वनाम शब्दालु मूल शब्दालु योगिक शब्दालनि रेंडु रकालु। सर्वनाम शब्द बताओ पहले।
1: यह, वह, ये, वे, मैं, हम, तुम, तू, आदि।
0: बहुत अच्छा। इवन्नी मूल शब्दालु। योगिक शब्दालंटे प्रत्यय जोड़ने से बनते हैं। कारक तेलुसु कदा नीकु, का, के, की, మే, సే, ఇవన్నీ కూడా ఆది ప్రత్యయ జోడనే సే అంటే యహ ప్లస్ కా, అప్పుడు ఇస్కా, వైసే హి
1: యహ ప్లస్ కి, ఇస్కి, యహ ప్లస్ కే, ఇస్కే, వహ ప్లస్ కా, ఉస్కా, వహ ప్లస్ కి, ఉస్కి, వహ ప్లస్ కే, ఉస్కే।
0: ठीक है। అంటే ఇస్, ఉస్, జిస్ ఇవన్నీ కూడా సార్వనామిక విశేషణం।

0: ఆ లడక ఆయా, సీతాసుందర్ లడకీ హై. ఇలా ఉత్తరావస్థ, ఉత్తరావస్థ అంటే పోల్చడం వస్తుంది, కంపేర్ చేయటం. కంపేర్ చేయటంలో వాక్యమే దో ప్రాణియో యా పదార్థం మేసే కిసీ ఏకే గుణ్ యా దోష్ కా బోధ్ హోతా హై ఉస్ రూప్ కో ఉత్తరావస్థ కహతే హై. సీతాసే రమా సుందర లడకీ హై, రాజా ఔర్ రమేష్ మే రాజా హోషియార్ హై. అబ్ తీసరా హై ఉత్తమావస్థ. ఇన్ వాక్యం కో ఫిర్ సే బోలో.
1: సీతాసే రమా సుందర్ లడకీ హై, రాజా ఔర్ రమేష్ మే రాజా హోషియార్ హై.
0: అబ్ తీసరా హై ఉత్తమావస్థ. విశేషణ శబ్ద కే జిస్ రూప్ సే దో సే అధిక ప్రాణియో యా పదార్థం మే సే కిసీ ఏకే గుణ్ యా దోష్ కా బోధ్ హోతా హై ఉస్ రూప్ కో ఉత్తమావస్థ కహతే హై. చాలా వాటిలో నుంచి ఒకటి మాత్రమే గొప్పదని చెప్పడం. ఉదాహరణ, సీతా సబ్సే సుందర్ లడకీ హై.
1: అధ్యాపికాజీ, క్యా అస్మా సబ్సే సుందర్ లడకీ నహీ హై?
0: క్యూ నహీ, అస్మా భీ సబ్సే సుందర్ లడకీ హై. అచ్చా అస్మా, అబ్ పాఠ యహాన్ పర్ సమాప్త్ కర్తే హై, చలే.
1: ధన్యవాద్ అధ్యాపికాజీ,
0: ఆశీర్వాద్.
2: విశేషణ్ 9వ తరగతికి హిందీ పాఠం మీరింతవరకు విన్నారు. ఉపాధ్యాయుని శ్రీమతి టి ఇందిర, విద్యార్థి షేక్ ఆస్మా. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫార్మ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 32, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈనాటి జానపద గీతాలు కార్యక్రమంలో శ్రీమతి కోన సంతోషమ్మ బృందం పాడిన జానపద గీతాలు వింటారు.
7: జోడుకోయల వాడ మీద

సిరి మొవ్వా గొప్ప గొప్ప ఆడిందో సిరి సిరి మొవ్వా నేనేరెట్టి తిప్పానో సిరి సిరి మొవ్వా గొప్ప గొప్ప ఆడిందో సిరి సిరి మొవ్వా నేనే

కొలమదిరి గణరాజే శ్రీశ్రీ మోమ్మవాడళ్ళకే వచ్చాడు. శ్రీశ్రీ మోమ్మ కొలమదిరి గణరాజే శ్రీశ్రీ మోమ్మవాడళ్ళకే వచ్చాడు.

0: కంచంలో కూడెట్టో సిరి సిరిమువ్వా మరొట్టు పులిసే పోసానో సిరి
1: సిరిమువ్వా
0: పొట్టి పులుసు పోసావో.

0: కాణిటి సిరి సిరి మువ్వా నాకు పచ్చబొడి పిచ్చాడో సిరి సిరి మువ్వా
1: పావలా కాణిటి సిరి సిరి మువ్వా పచ్చబొడి పిచ్చాడో సిరి సిరి మువ్వా
0: అదంటిందో అంటలేదో సిరి సిరి మువ్వా నన్ను అడిగినోడే కాదత్తో సిరి సిరి మువ్వా
1: అంటిందో అంటలేదో సిరి సిరి మువ్వా నన్ను అడిగినోడే కాదత్తో
0: దేమేమి పచ్చండి నాగమల్లి తేగమల్లి శంకూసే కారాలు సీతమూరు పాదాలు కృష్ణుడు ఉయ్యాల తోటి రాముడు బజారులో నా బాగుందో లేదా అని సిరిసిరి మువ్వా నన్ను అడిగినోడే కాదత్తో సిరిసిరి మువ్వా
1: ఏమేమి పచ్చండి నాగమల్లి తేగమల్లి శంకూసే కారాలు సీతమూరు పాదాలు కృష్ణుడు ఉయ్యాల తోటి రాముడు బజారులో నా బాగుందో లేదా అని సిరిసిరి మువ్వా నన్ను అడిగినోడే కాదత్తో సిరిసిరి మువ్వా
0: జోడుకొయిల వాడమేదో.

ఎంత శమట కార్చినా ఎన్ని ఎముకులు ఇరిగినా మారవు మన పేద తీరులు. అయ్యారే జోరుసే ఎంసలాంటి పడవరా, ఒయ్యారా మొలక బోసెరా చిన్నోడా, తెరసాప పైకి కట్టరా.

పట్టణాల పడుసు కుంకలో గంపదించి సరస మాడెరా. ఎంత శమట కార్చినా ఎన్ని ఎముకులిరిగినా మారవు మన పూరి గుడిసెలు. అయ్యారే జోరుసే అంసలాంటి పడవరా, ఒయ్యారా మొలకబోసెరా, చిన్నోడా తెరసాపా పైకి.

0: ఒయ్యారామలక బోసెరా సిన్నోడా తెరసాప పైకి కట్టరా
1: కళ్ళదోడ నీవు కొంటువా.

0: అయ్యారే జోరుసే అంసలాంటి పడవరా ఒయ్యారా మొలకబోసిరా చిన్నోడా తెరసాప పైకి కట్టరా
1: నాన్న తాడు అమ్ముకోనే.

కొండి పెడితిని అయ్యారే జోరుసే హంసలాంటి పడవరా ఒయ్యారా మొలక పోసెరా చిన్నోడా తెరసాప పైకి కట్టరా.

0: కబోసేరా
1: అయ్యారే జోరు సేయంస లాంటి పడవరా ఒయ్యారా మొలక పోసెరా చిన్నోడా తెరసాప పైకి కట్టరా
0: అయ్యారే జోరు సేయంస లాంటి పడవరా ఒయ్యారా మొలక పోసెరా.

0: పైకి కట్టరా
1: నా బాధ చూడలేక కన్నవారు నన్ను పిలిచెరా నా బాధ చూడలేక కన్నవారు నన్ను పిలిచెరా
2: మీరింతవరకు శ్రీమతి కోనా సంతోషమ్మ బృందం పాడిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. వాణిజ్య ప్రకటన అనంతరం
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: అపరిచితుడు ఈ చిత్రం నుండి కునాల్ వసుంధరా దాస్ పాడిన గీతం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: చిత్రగీతాల కార్యక్రమంలో వినబోతున్న పాట నేను శైలజ. ఈ చిత్రం నుండి పృథ్వీచంద్ర ఆలపించిన గీతం. గీతరచన రామజోగయ్య శాస్త్రి.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: కేరింత ఈ చిత్రం నుండి కార్తీక్ ఆలపించిన గీతం. సంగీతం మిక్కీసి మేయర్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: చిత్రగీతాల కార్యక్రమంలో వినబోతున్న పాట మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు. ఈ చిత్రం నుండి సాగర్ సుచిత్ర పాడిన గీతం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: చిత్రగీతాల కార్యక్రమంలో చివరిగా చలో ఈ చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి ఆలపించిన గీతం. సంగీతం మహతీ స్వరసాగర్.

0: ముందుగా వాణిజ్య ప్రకటన.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు యువవాణి ప్రోగ్రామ్. ఈరోజు 2 ఆగస్టు. ఈరోజు వరల్డ్ ఫోక్లోర్ డే, అంటే ప్రపంచ జానపద దినోత్సవం అన్నమాట. మనం చిన్నప్పుడు ఎలా పెరిగామో ఒక్కసారి గుర్తు చేసుకోండి. అమ్మ మనకు అన్నం తినిపించేటప్పుడు చందమామ రావే, జాబిల్లి రావే అని పాడేవారు. అక్కడి నుంచే మన జానపద ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత కొంచెం పెద్దయ్యాక కరెంట్ పోయినప్పుడు అమ్మమ్మ తాతయ్య అరుగుమీద కూర్చోబెట్టి రాజుల కథలు, కాకి కథలు, తోడేల కథలు చెప్పేవారు. గుర్తుందా? ఆ కథలు ఏ పుస్తకంలోనూ రాసి ఉండవు. ఒక తరం నుంచి ఇంకో తరానికి కేవలం మాటల ద్వారా, పాటల ద్వారా మాత్రమే పాక్కుంటూ వచ్చాయి. అదే జానపదమంటే. ఎంత సింపుల్గా, ఎంత క్యూట్గా ఉంటుందో కదా మన సంస్కృతి. ఈ రోజుల్లో మనం తెల్లవారితే చాలు ఫోన్లో మునిగిపోతున్నాం. సోషల్ మీడియాలో రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ పక్కన ఎవరున్నారో కూడా మర్చిపోతున్నాం. కానీ ఒకప్పుడు ఊర్లో నాట్లు వేసేటప్పుడు, కోతలు కోసేటప్పుడు ఆ అలసట తెలియకుండా ఉండడానికి మన వాళ్ళు ఎన్నో జానపద పాటలు పాడుకునేవారు. ఆ పాటల్లో ఎలాంటి పెద్ద పెద్ద సంగీత పరికరాలు ఉండేవి కావు. కాని కేవలం ఆ గొంతులోనే ఒక మ్యాజిక్ ఉండేది. ఆ పాటలు మన మట్టి వాసనని, మన పల్లెటూరి అందాలని మన కళ్ళ ముందు కట్టేసేవి. ఏదేమైనా, గూగుల్లో దొరకని ఎన్నో లైఫ్ లెసన్స్ మన అమ్మమ్మలు చెప్పిన జానపద కథల్లో దొరుకుతాయి. అందుకే మన మట్టిని, మన పాటని, మన సంస్కృతిని ఎప్పటికీ గౌరవిద్దాం. ఇప్పుడు ఈరోజు ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా ఒక మంచి జానపద గీతం మీ అందరికోసం.

సంగీతం, సినిమా లాంటి విశేషాలు పక్కన పెడితే మన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక అద్భుతమైన మధుర జ్ఞాపకం ఏంటో తెలుసా? మన మొదటి సంపాదన, ఫస్ట్ శాలరీ. ఆ రోజు వచ్చే సంతోషం, ఆ ఫీలింగ్స్ మాటల్లో చెప్పలేం. ఈరోజు దాని గురించి కసేపు సరదాగా మాట్లాడుకుందాం. మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటాం, కాలేజెస్ పూర్తి చేస్తాం, ఇదంతా ఒకెత్తైతే ఉద్యోగంలో చేరి నెలంతా కష్టపడి మొదటిసారి మన అకౌంట్లో డబ్బులు పడినప్పుడు లేదా చేతికి మనీ కవర్ అందినప్పుడు వచ్చే ఆ కిక్కే వేరు. అప్పటి వరకు నాన్న దగ్గరో అమ్మ దగ్గరో పాకెట్ మనీ కోసం అడిగే మనం మొదటిసారి ఇది నా సొంత సంపాదన అని గర్వంగా చెప్పుకునే క్షణమది. ఆ క్షణంలో ప్రతి ఒక్కరికి ఒక తెలియని మెచ్యూరిటీ వచ్చేస్తుంది. ఆ మొదటి జీతం తీసుకోగానే మనసులో 100 ఆలోచనలు తిరుగుతుంటాయి. ఆ డబ్బులతో ఏం చేయాలి, ఎవరికి ఏం కొనాలి అని. సాధారణంగా చాలామంది చేసే మొదటి పని అమ్మకో నాన్నకో ఏదో ఒక గిఫ్ట్ కొనడం. అమ్మకి చీర తేవడమో, నాన్నకి షర్ట్ ఇవ్వడమో, లేదా దేవుడి హుండీలో కొంత పెట్టడమో చేస్తారు. ఆ వస్తువుల విలువ ఎంత అన్నది ముఖ్యం కాదు, కానీ మన చేతులతో కొని ఇస్తుంటే మన తల్లిదండ్రుల కళ్ళల్లో కనిపించే ఆ ఆనందం ఉంది చూశారా, దానికి లోకంలో ఏదీ సాటి రాదు. ఆ తర్వాత మన ఫ్రెండ్స్కిచ్చే గ్రాండ్ ట్రీట్స్. ఇలా మొదటి జీతం చాలా త్వరగా ఖర్చైపోతుంది. నిజం చెప్పాలంటే ఆ తర్వాత లైఫ్లో మనం ఎంతో సంపాదించవచ్చు, ప్రమోషన్లు రావచ్చు, లక్షల్లో జీతాలు మారవచ్చు, కానీ ఆ మొదటి జీతం ఇచ్చినంత తృప్తి, ఆ ఎగ్జైట్మెంట్ మళ్లీ ఏ జీతానికి రాదు. ఎందుకంటే అది కేవలం డబ్బు మాత్రమే కాదు, మన కష్టం, మన కలలు, మన స్వతంత్రానికి పునాది. ఇప్పుడు సోలో చిత్రం నుండి శ్రీరామ్ చంద్ర మాలవిక పాడిన పాటను వింటారు.

ఈ రోజుల్లో మనం ఉదయం కళ్ళు తెరిచింది మొదలు రాత్రి పడుకునే వరకు దేనితో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నాం? మన పక్కన ఉన్న మనుషులతోనా? కాదు, మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్తో. మనం తినేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు, ఆఖరికి నిద్రపోయే ముందు కూడా మొబైల్ చూస్తూనే ఉంటాం. దీన్నే ఇప్పుడు స్క్రీన్ టైం ఎడిక్షన్ అంటున్నారు. ఒకప్పుడు వ్యసనాలంటే వేరేలా ఉండేవి, కానీ ఇప్పుడు ఈ స్క్రీన్ చూడటం అనేదే ఒక పెద్ద వ్యసనంగా మారిపోయింది. ఒకసారి ఆలోచించండి, మనం రోజుకు ఎంత సమయం సోషల్ మీడియాలో రీల్స్ స్క్రోల్ చేయడానికి, గేమ్స్ ఆడటానికి

0: లేదా అవసరం లేని వీడియోస్ చూడడానికి కేటాయిస్తున్నాం. దీనివల్ల మన కళ్ళు అలసిపోతున్నాయి, నిద్ర కరువవుతుంది, మానసిక ప్రశాంతత దెబ్బతింటోంది. అంతకంటే ముఖ్యంగా మన పక్కన ఉన్న కన్నవాళ్లతో స్నేహితులతో మాట్లాడటం తగ్గించేస్తున్నాం. ఒకే ఇంట్లో నలుగురు కూర్చున్నా ఎవరి ఫోన్లో వాళ్లు మునిగిపోతున్నారు. చాలా వరకు ముఖాముఖి మాట్లాడుకునే రోజులు పోయి చాటింగ్లు, ఎమోజీలతోనే రోజులు, బంధాలను నడిపేస్తున్నాం. ఫ్రెండ్స్, నిజమైన సంతోషం స్క్రీన్ వెనుక లేదు, మన చుట్టూ ఉన్న మనుషుల్లో, ప్రకృతిలో ఉంది. సాంకేతికత అనేది మన అవసరాల కోసం పుట్టింది, కానీ అది మనల్ని శాసిస్తోంది. ఒక గంటపాటు ఫోన్ పక్కన పెడితే ఏదో కోల్పోయినట్టు విలవిల్లాడిపోతున్నాం. ఈ పరిస్థితి మారాలి. ఫోన్ వాడటం తప్పు కాదు, కానీ దానికి ఎడిక్ట్ అయిపోవడం ఖచ్చితంగా తప్పే. మన జీవితం చాలా విలువైనది, దాన్ని ఒక 5 అంగుళాల స్క్రీన్కే పరిమితం చేయవద్దు. ఇప్పటికైనా మనం మేల్కొని మన స్క్రీన్ టైంను తగ్గించుకుందాం. రోజులో కొంత సమయం డిజిటల్ డీటాక్స్ చేద్దాం, అంటే ఫోన్ను పూర్తిగా పక్కన పెట్టి కుటుంబంతో గడుపుదాం. పుస్తకాలు చదవడం, హాబీలు అలవాటు చేసుకుందాం. మన లైఫ్ని మనం ఎంజాయ్ చేయాలి, కానీ ఒక ఫోన్ మనల్ని కంట్రోల్ చేయకూడదు. ఇప్పుడు నువ్వే నువ్వే చిత్రం నుండి దేవన్, కోటి, త్రివిక్రమ్, అనురాధ, శ్రీరామ్ పాడిన పాటను వింటారు.
1: పాపన్ రో పాపాయి రో కోపమొద్దు బాసు, ఈస్ట్ కి వెస్ట్ కి తేడా తెలియని ఇన్నోసెంట్ ఫేసు, తప్పదుగా నెమ్మదిగా తీసుకోర్ర క్లాసు, ఒకటా రెండా ఎన్నున్నాయో కదా కండిషన్సు.

ఇప్పుడు మనం 90s కిడ్స్ వర్సెస్ జెన్జీ కిడ్స్ ఈ రెండు తరాల మధ్య ఉన్న వ్యత్యాసాల గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. ముందుగా మన 90s కిడ్స్ గురించి మాట్లాడుకుంటే, అప్పట్లో ఇంటర్నెట్ లేదు, స్మార్ట్ ఫోన్లు లేవు. సాయంత్రం 5 అయిందంటే చాలు, వీధులన్నీ పిల్లల కేరింతలతో ఊగిపోయేవి. గోళీలు, బొంగరాలు, దాగుడుమూతలు, క్రికెట్ ఇలా శారీరక శ్రమతో కూడిన ఆటలే ఎక్కువ. అప్పట్లో ల్యాండ్లైన్ ఫోన్ రింగ్ అయితే అది ఎవరికోసం వచ్చిందో అని ఇంట్లో అందరూ ఆతృతగా ఉండేవారు. కేబుల్ టీవీ కొత్తగా వస్తున్న రోజులు కావడంతో ఆదివారం పూట వచ్చే కార్టూన్ ప్రోగ్రామ్స్ కోసం వారమంతా ఎదురుచూసేవాళ్లం. స్నేహితుడిని కలవాలంటే నేరుగా వాళ్ల ఇంటికి వెళ్లి పిలవాల్సిందే, కాని వాట్సప్ మెసేజులు ఉండేవి కావు. ఇక ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్న జెన్జీ తరం విషయానికి వస్తే, వీరు పుట్టడమే టెక్నాలజీ ప్రపంచంలో పుట్టారు. వీరికి ఊహ తెలిసేసరికి చేతిలో స్మార్ట్ ఫోన్, ఇంట్లో వైఫై సిద్ధంగా ఉన్నాయి. 90s పిల్లలు వీధుల్లో ఆడితే జెన్జీ పిల్లలు ఆన్లైన్ గేమ్స్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లతో పోటీ పడుతున్నారు. వారికి ఏదైనా సమాచారం కావాలన్నా, ఏదైనా నేర్చుకోవాలన్నా గూగుల్, యూట్యూబ్ చాలు. ఎంతో వేగంగా ఆలోచించడం, సరికొత్త టెక్నాలజీ అందిపుచ్చుకోవడం వీరి ప్రత్యేకత. మల్టీటాస్కింగ్ చేయడంలో వీరు దిట్ట. అయితే ఈ డిజిటల్ ప్రపంచం వల్ల వీరు కాస్త శారీరక ఆటలకు, సమాజానికి దూరమవుతున్నారేమో అనే చిన్న సందేహం కూడా లేకపోలేదు. నిజానికి రెండు తరాలు గొప్పవే. 90s కిడ్స్ దగ్గర ఓపిక, బంధాల విలువ, ప్రకృతిలో మమేకమవ్వడం లాంటి అనుభవాలు ఉంటే, జెన్జీ కిడ్స్ దగ్గర వేగం, ఆధునిక విజ్ఞానం, గ్లోబల్ ఆలోచన విధానం ఉన్నాయి. మారుతున్న కాలంతో పాటు మార్పు సహజం. ఒకప్పటి జ్ఞాపకాలు ఎంత మధురమో, ఇప్పటి టెక్నాలజీ ప్రగతి కూడా అంతే అవసరం. ఈ రెండు తరాల కలయికే మన సమాజ అందం. ఇప్పుడు నువ్వే కావాలి చిత్రం నుండి శ్రీరామ్ ప్రభు గోపిక పూర్ణిమ పాడిన పాటను వింటారు.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని భావిస్తూ మళ్లీ రేపటి కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.

0: యువవాణి యువజనుల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 6 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో ఢిల్లీ నుండి వార్తా ప్రసారం.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే జయా భారతి. गृहमंत्री अमित शाह ने आज देश की पूर्वी सीमाओं पर सुरक्षा व्यवस्था की समीक्षा बैठक की. इसमें सिलीगुड़ी कॉरिडोर चिकन अनेक की सुरक्षा मजबूत करने पर विशेष ध्यान दिया गया. श्री शाह ने पश्चिम बंगाल के दौरे के तीसरे और अंतिम दिन सिलीगुड़ी के पास सुकना में राज्य सरकार और केंद्रीय सुरक्षा बलों के वरिष्ठ अधिकारी

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. సెప్టెంబర్ తొలివారంలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ యువతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి కె పార్థసారథి పేర్కొన్నారు. ఈ నెల 31న

0: వెలిగొండ నుంచి కృష్ణా జలాలను నల్లమల సాగర్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేస్తారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక వార్తల వివరాలు. సెప్టెంబర్ తొలివారంలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. స్వర్ణాంధ్ర, స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా ఏకోడూరులో ఈరోజు ఆయన పర్యటించారు. అనంతరం ప్రజావేదికలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ భవిష్యత్తులో నాలెడ్జ్ ఎకానమీకి కేంద్రంగా అనకాపల్లి మారబోతుందన్నారు. అభివృద్ది అంటే పరిశ్రమలు, పెట్టుబడులు, కంపెనీలే కాదని, స్వచ్చమైన ప్రాంతాలని పేర్కొన్నారు. ప్రతి గ్రామం జీరో వేస్ట్ పంచాయతీగా తయారు కావాలన్నారు. 2047 నాటికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అగ్రదేశంగా వెలుగొందుతుందన్నారు. మన ఊరు మన బాధ్యత సంకల్పం అందరూ తీసుకోవాలని, ఆరోగ్యకర జీవనానికి స్వచ్ఛత మరింత అవసరమని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం స్వచ్ఛత గురించి ఆలోచించండి, పరిశుభ్రత గురించి ఆలోచించండి. రోడ్డు మనదే, ఇల్లు మనదేనే గాని మనస్తత్వం వస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. అనకాపల్లికి, విశాఖపట్నానికి గోదావరి నీళ్లు తీసుకొస్తాం. ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ మళ్లీ వస్తా, అనకాపల్లికి నీళ్లు తీసుకొచ్చి మీకు చూపిస్తానని మరొక్కసారి మీ అందరిగా మీ ఇస్తున్నాను.
0: బ్రిక్స్ దేశాల యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రుల సమావేశాలు ఈరోజు విశాఖపట్నంలో ప్రారంభమయ్యాయి. తొలి రోజు బ్రిక్స్ ప్రతినిధుల బృందం చారిత్రక ప్రాంతం తొట్లకొండ బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో పాటు 11 బ్రిక్స్ దేశాల యువజన, క్రీడా శాఖల మంత్రులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బౌద్ధ క్షేత్రంలో మొక్కలు నాటారు. తొట్లకొండలోని మహాస్తూపం, బావులు, పాకశాల, ధ్యాన కేంద్రాలను పరిశీలించారు. విదేశీ ప్రతినిధులకు ఇక్కడి పురావస్తు అవశేషాలు, అప్పటి బౌద్ధ జీవన విధానానికి సంబంధించిన విశేషాలను అధికారులు వివరించారు. విశాఖలోని తొట్లకొండ బౌద్ధ వారసత్వ ప్రదేశం ప్రపంచానికే గర్వకారణమని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ కొనియాడారు. విశాఖపట్నంలోని చంద్రపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను రాష్ట ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు సందర్శించారు. పాఠశాలలో సుమారు 6,48,00,000 రూపాయలకు పైగా నిధులతో చేపట్టిన పునర్నిర్మాణ పనులను మంత్రి లోకేష్ ప్రారంభించారు. పాఠశాలలో తాగునీటి ఆర్వో ప్లాంట్, క్రికెట్, వాలీబాల్ కోర్టు, బాస్కెట్బాల్, వాకింగ్ ట్రాక్ల ప్రాంగణాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్టంలోని అన్ని పాఠశాలలను మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. విద్యార్థులు క్రమశిక్షణగా ఉండాలని అన్నారు. వెలిగొండ నిర్వాసితులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో విడత పరిహారాన్ని ఈరోజు అందించారు. 3వ విడతగా 250 కోట్ల రూపాయల పరిహారం చెక్కును నిర్వాసితులకు ముఖ్యమంత్రి అందజేశారు. ఇప్పటి వరకు 6,206 కుటుంబాలకు 768 కోట్ల రూపాయల మేర పరిహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీన వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను ప్రారంభమిస్తామని వెల్లడించారు. ఈ ఏడాది ఎల్ నినో కారణంగా 50% లోటు వర్షపాతం ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నీరు ఇవ్వాలని సంకల్పించుకున్నామని అన్నారు. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఈ నెల 31న వెలిగొండ నుంచి 10.5 TMCల కృష్ణా జలాలను నల్లమల సాగర్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేస్తారని చెప్పారు. కరువు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు వెలిగొండ ఒక వరమని, 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందుతుందని మంత్రి వెల్లడించారు. యువత భవిష్యత్ రాష్ట్రాభివృద్దే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కె పార్థసారథి స్పష్టం చేశారు. అమరావతిలో మంత్రి ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ యువతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. రాష్ట పరిపాలనలో కూటమి ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీపై విపక్షం తప్పుడు ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. ఏపీపీఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణకు హైకోర్టే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించిందని మంత్రి పార్థసారథి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల

30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుపతి జిల్లా ఏర్పేడులోని భారతీయ విజ్ఞాన పరిశోధనా సంస్థ 8వ స్నాతకోత్సవం ఈరోజు జరిగింది. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా అశోక చక్ర పురస్కార గ్రహీత గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా పాల్గొన్నారు. వివిధ కోర్సులు పూర్తి చేసిన 1054 మంది విద్యార్థులకు డిగ్రీలు అందజేశారు. వెంకటేశ్వర భక్తి ఛానల్ నూతన చైర్మన్గా శ్రీధర్ వర్మ ఈరోజు అరిపిరి సమీపంలోని ఎస్వీబీసీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీ వెంకటేశ్వర స్వామి ఖ్యాతిని హిందూ ధర్మాన్ని వ్యాప్తి చేయటంలో ఎస్వీబీసీ ఛానల్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అందరినీ కలుపుకుని సమన్వయంతో పనిచేస్తానని తెలిపారు. ప్రజలందరికీ మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం ప్రతి పౌరుడి ఆరోగ్య వివరాలను డిజిటల్ రూపంలో నిక్షిప్తం చేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి జి వీరపాండ్యన్ వెల్లడించారు. అరకులోయలోని గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని పైలట్ ప్రాజెక్టును త్వరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఈ మేరకు వీరపాండ్యన్ జిల్లా కలెక్టర్ నిశాంతితో కలిసి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంజీవని కార్యక్రమం రోగులకు లభించే వైద్య చికిత్స నాణ్యతను పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. అగ్ని ప్రమాదాల వల్ల జరిగే నష్టాలను తగ్గించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తు స్పందన అగ్నిమాపక శాఖ ఎంతో కృషి చేస్తోందని అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ వెంకటరమణ తెలిపారు. ఈరోజు అనంతపురంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో నూతన ఆధునిక యంత్రాలతో ఏర్పాటు చేసిన అగ్నిమాపక వాహనాలను పరికరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అగ్ని ప్రమాదాల నష్టాలు చాలా వరకు నివారించగలిగామని తెలిపారు. వాతావరణం. ఉత్తర బంగాళాఖాతంలో నెలకొన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాల మీదుగా మరో ఉపరితల ఆవర్తనం నెలకొందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సెప్టెంబర్ తొలివారంలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ యువతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి కె పార్థసారథి పేర్కొన్నారు. ఈ నెల 31న వెలిగొండ నుంచి కృష్ణా జలాలను నల్లమల సాగర్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేస్తారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్

0: ఈనాటి పల్లె సిమల కార్యక్రమంలో అరటిలో విలువ ఆధారిత ఉత్పత్తులు డాక్టర్ కె రవీంద్ర కుమార్ గారితో పరిచయం వింటారు.
1: రవీంద్ర కుమార్ గారు నమస్కారం అండి.
2: నమస్తే అండి.
1: మీరు కొవ్వూరులో ఉన్నటువంటి ఉద్యాన పరిశోధన స్థానంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు కదండి.
2: అవును మేడం.
1: మనం పండ్ల తోటలకు వచ్చేసరికండి, సాధారణంగా తీసుకునేటటువంటి పండు అరటిపండు. ఈ అరటిపండుని పండుగను తీసుకుంటారు, కూరగాయగా కూడా వాడుతూ ఉంటారు. మరి ఇట్లాంటి ఉపయోగం ఉన్నటువంటి ఈ పండుని చిన్న కుటుంబం దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ తీసుకుంటారు, దీంట్లో చాలా పోషక విలువలు ఉన్నాయని. మరి ఇంత విలువైనటువంటి ఈ పండుతోటి ఈ మధ్యకాలంలో ఒక మాట అంటున్నారండి, అనేక రకాల ఉప ఉత్పత్తులు కూడా ఈ అరటి నుంచి తీసుకుంటున్నారు. అది చేసుకోవటం వల్ల రైతులకు కానీ, అంటే చిన్న సన్నకారు రైతులు ఉంటారు కదండి, ఆ రైతులకు కానివ్వండి, నిరుద్యోగ యువతలకు కానివ్వండి, లేకపోతే ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకునే మహిళలు ఉంటారు, ఆ మహిళలకు కానివ్వండి, ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, అవి ఎలా తయారు చేసుకోవాలి, ఈ విషయాలన్నీ మాకు తెలియచేయండి.
2: భారతదేశంలో కానీ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ మామిడి తర్వాత అరటి ఒక ప్రధానమైనటువంటి పండ్ల తోటగా మనం గుర్తించబడుతుంది. మొత్తం ప్రపంచంలోనే భారతదేశము ఈ అరటిని పండించడంలో కానీ తయారు చేయడంలో కానీ ఉత్పత్తి చేయడంలో కానీ మొదటి స్థానంలో ఉంది. వీటిలో మనకి రెండు రకాల అరటి మనకి సాధారణంగా లభిస్తుంది. ఒకటి పండ్ల కోసం పండించే అరటి, అది సుమారు 75% భూభాగంలో సాగు అవుతుంది. కూరగా వాడేటువంటి ప్లాంటైన్ రకాలు 25% భూభాగంలో మనకి పండించడం జరుగుతూ ఉంది. అయితే వీటి నుంచి పండ్లు కూరలే కాకుండా అనేకమైనటువంటి ఉప ఉత్పత్తులు కూడా మనకి తయారు చేసుకోవచ్చు. ఈ ఫలాన్ని కానీ మనం తీసుకుంటే ఇది గొప్పవారి నుంచి భేదవారి వరకు కూడా అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఫలము. దీనిలో ముఖ్యంగా మనం చెప్పుకుంటే పొటాష్ అనేది చాలా అధిక మొత్తంలో ఉండి, సోడియం అనేది తక్కువగా ఉండి, ఇతర పోషకాలైనటువంటి కాల్షియం కానీ మెగ్నీషియం కానీ భాస్వరం కానీ బి విటమిన్లు కానీ అత్యధిక మోతాదులో ఉండి మనకి చాలా పోషక ఆహారంగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి దీనికి అమృత ఫలము అని మనకి పిలవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ చిప్స్తో పాటు అరటి గుజ్జుతో బేబీ ఫుడ్స్ కానీ జామ్, జెల్లీ, ఫిగ్, అంటే ఈ అరటి పండును యాజ్ ఇట్ ఈజ్గా మనం ఎండపెట్టి అరటి ఫిగ్ తయారు చేసుకోవచ్చు, అరటి పిండిని తయారు చేసుకోవచ్చు, జ్యూస్లు, బిస్కెట్లు, ఫ్రూట్ బార్స్, చాక్లెట్స్ వంటివి కూడా మనం దీని నుంచి తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ విలువ ఆధారిత ఉత్పత్తులను మనం అరటి పండ్లకు సరైనటువంటి ధర లేనప్పుడు లేదా గెలలో ఉండేటువంటి ఆగ్రహస్థంలో చిన్నవిగా ఉండేటువంటి కాయలతోనూ లేదా ఎగుమతి ప్రమాణాలకు అనుగుణంగా లేని పండ్ల నుంచి ఉపయోగించి తయారు చేసుకోవచ్చు. దీని ద్వారా అరటి పండుకు సరైన ధరలు రావడమే కాకుండా ఈ విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా పోషక విలువలు అనేవి పెంపొందించి రైతులు అదనపు ఆదాయం పొందేందుకు వీలు పడుతుంది. అదేవిధంగా మన గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఒక కుటీర పరిశ్రమగా కూడా మనకి ఉపయోగపడడం జరుగుతూ ఉంటుందండి.
1: ఇప్పుడు అరటి అనేసరికి పండుగ కూరగా రెండింటిగా ఉపయోగించుకుంటాం కదండి, విడివిడిగా వాటితోటి ఏ ఏ ఉప ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు?
2: సాధారణంగా ఈ కూరగా వాడే ప్లాంటైన్ లేదా బొంత రకాల్లో ఉత్పత్తులను ముఖ్యంగా కాయలు పచ్చి దశలో ఉన్నప్పుడు మాత్రమే మనం తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటిలో ఇంతకుముందు చెప్పినట్టుగా అరటికాయ చిప్స్, బజ్జీలు, అరటి పిండి, పిండి ఆధారంగా చేసేటువంటి బిస్కెట్స్, సూపులు, పాస్తా, నూడిల్స్ వంటి వాటిని మనం ఎక్కువగా తయారు చేసుకోవచ్చు. అయితే పండు, అరటి పండ్ల కోసం వాడే రకాల నుంచి కూడా అనేక రకాలైనటువంటి ఉత్పత్తులను మనం తయారు చేసుకోవచ్చు. వీటిలో ముఖ్యంగా ఫిగ్, అంటే ఎండిన అరటి ఫలం, అరటి జ్యూసు, ఫ్రూట్ బారు, జామ్, జెల్లీ, సాసు, తీపి చట్నీలు, అంతేకాకుండా ఈ గుజ్జును కూడా పులయబెట్టి మనం వైన్, బీరు వంటి ఆల్కహాల్ పదార్థాలు కూడా

0: మనం తయారు చేసుకోవచ్చు. ఈ పదార్థాలన్నిటికీ కూడా మన దేశంతో పాటు విదేశాల్లో కూడా చాలా అధిక డిమాండ్ ఉండడంచే వీటిని ఎగుమతి ప్రమాణాలకు అనుగుణంగా కూడా మనం తయారు చేసి బాగా లాభపడడానికి అవకాశం ఉంటుంది.
1: ఈ విలువ ఆధారిత ఉత్పత్తుల్లో ఉండి కుటీర పరిశ్రమల్లో చేసుకోదగినటువంటి పదార్థాలు ఏంటి? అంటే మనకు అనుకూలంగా ఉన్నప్పుడే కదా రైతు చేసుకోవటానికి వీలుగా ఉండదు, అలాంటి పదార్థాలు మనకేమైనా అందుబాటులో ఉన్నాయా?
0: ముఖ్యంగా మన దేశంలో కానీ లేదా ఫిలిప్పైన్స్ దేశంలో కానీ ఈ బనానా చిప్స్ అంటే అరటికాయ చిప్స్ని మనకి ఎక్కువగా కుటీర పరిశ్రమగా నిర్వహిస్తూ ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉంది. మొత్తం ఉత్పత్తిలో అరటికాయ చిప్స్ను ముఖ్యంగా మనం పేర్కొనవచ్చు. ఈ చిప్స్ తయారీలో నాంద్రన్ మరియు పొపోలు అనేటువంటి అరటి రకాలను మనకి అధికంగా వినియోగిస్తూ ఉన్నారు. కానీ రైతులు చేయాలనుకుంటే ఇతర కోరటి రకాలైనటువంటి కొవ్వూరు బొంత కానీ, మన రాష్ట్రంలో పడే గోదావరి బొంత కానీ, బూడిద బొంత బత్తీస వంటి రకాల నుంచి కూడా ఈ చిప్స్ తయారు చేసుకొని మనకి వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ చిప్స్ తయారీలో మనకి సుమారు 60 నుంచి 70% కాయ తయారీ దశలో, అంటే కాయ పచ్చిగా ఉన్నప్పుడే ఆ కాయని తీసుకొని సుమారు 1 మిల్లీమీటర్ మందం ఉండేటువంటి చక్రాలుగా మనం చేసుకోవాలి. చేసుకునే తర్వాత దీన్ని బాగా నూనెలో డీప్ ఫ్రై చేస్తారు. ముఖ్యంగా ఈ బనానా చిప్స్ అనేసరికి కొబ్బరి నూనెలోనే ఎక్కువగా ఈ డీప్ ఫ్రై అనేది చేయడం జరుగుతూ ఉంటుంది మేడం. ఈ పరిశ్రమ అనేది డీప్ ఫ్రై చేసిన తర్వాత దాన్ని అధిక కాలం నిల్వ ఉంచుకోవడానికి 1% పొటాషియం మెటాబైసల్ఫైడ్ అనేది మందు కలుపుతారు. దానితోపాటు ఈ ఉప్పు అనేది కొంచెం స్ప్రింకిల్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా చేసిన వాటిని మనం ప్యాక్ చేసుకొని మార్కెటింగ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మన దేశంలో కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా కొద్ది మొత్తంలో ఈ మధ్యకాలంలోనే మనకి స్టార్ట్ చేయడం అనేది జరిగింది.
1: ఇప్పుడు ఇలా చిప్స్ అనేది నూనెలో వేగించి నిల్వ చేస్తారు కదండి,
0: అవును,
1: మరి అలా చేయడం వల్ల దానిలో పోషక విలువలు ఏమైనా తగ్గుతాయా?
0: దానిలో పోషక విలువలు కొద్ది మొత్తంలో తగ్గుతాయి కానీ తీవ్రమైనటువంటి అంటే అంత అధిక నష్టం అనేది మనకి ఉండదు. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి కొత్త నూతన సాంకేతికతలో నూనెలో వేపకుండా వాక్యూమ్ ఫ్రైయింగ్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ వాక్యూమ్ ఫ్రైయింగ్లో నూనె అవసరం లేకుండానే ఈ అరటికాయ చిప్స్ను పోషక విలువలు ఎటువంటి నష్టపోకుండా ఈ వాక్యూమ్ ఫ్రైయింగ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా నైట్రోజన్ ఫ్లషింగ్ అనే పద్ధతిలో ఈ ప్యాకేజింగ్ చేస్తూ ఉన్నారు. 6 నెలల పాటు కూడా మనకి ఎటువంటి సమస్య లేకుండా ఇది నిల్వ చేసుకోవచ్చు. తద్వారా పోషక విలువలు పూర్తిగా అందుబాటులోనికి అవకాశం ఉంటుంది మేడం. అదేవిధంగా ఈ చిప్స్ తర్వాత మనం ప్రముఖంగా అరటి పండు నుంచి తయారు చేసుకోదగిన పదార్థం మనం చూసుకుంటే, ఇతర వరి లేదా గోధుమ నుంచి ఎలాగైతే మనం పిండి చేసుకుంటామో అరటి పళ్ళ నుంచి కాయల నుంచి కూడా ఈ పిండి అనేది మనం తయారు చేసుకోవచ్చు. దీన్ని పచ్చిగా ఉన్నప్పుడు దశలో కానీ పండిన తర్వాత దశలో కానీ ఈ పండ్ల లేదా కాయ రకాల నుంచి కూడా ఈ పిండి అనేది తయారు చేసుకోవచ్చు. పచ్చిగా ఉండేటువంటి కాయల నుంచి తయారు చేసేటువంటి పిండి చిన్నపిల్లల ఆహారంగా, హెల్త్ డ్రింక్గా, సూపుల తయారీలో ముఖ్యంగా వాడుకోవచ్చు. దీన్ని గ్రాండ్ నైన్, మౌంతన్, నాండ్రన్, సాబా వంటి రకాల నుంచి ఈ పిండి తయారీకి మనం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఇలా వచ్చిన పిండిని మనం నేరుగా కాకుండా ఇతర ధాన్యాల పిండితో కలిపి చపాతీలు, పుల్కాలు, బిస్కెట్లు, కేకులు, బ్రెడ్స్, అప్పడాలు వంటి వాటిని మనం తయారు చేసుకోవచ్చు. కేరళ రాష్ట్రంలో ఈ అరటి పిండి ఉత్పత్తిని కుటీర పరిశ్రమగా చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా యుకాడారు, కెనడా, కొలంబియా, స్విట్జర్లాండ్ వంటి దేశాలకు ఎగుమతి కూడా మనకి చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ పిండి తర్వాత అరటి ఫిగ్ అంటే ఈ కాయలకు ఎప్పుడైతే మార్కెట్ లేదో అప్పుడు వాటిని మనకి సోలార్ డ్రైయర్లో కానీ లేదా హాట్ ఎయిర్ ఓవెన్లో కానీ శుభ్రమైన వాతావరణంలో తొక్క తీసి మనం ఎండబెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇలా ఎండబెట్టిన ఫలం ఏదైతే ఉందో అది నిల్వ శాతం మనకి పెరగడం జరుగుతూ ఉంటుంది. పోషక విలువలు కూడా అంతే మొత్తంలో ఉండి దాన్ని శుభ్రంగా ప్యాక్ చేసుకుని అరటి డ్రై ఫిగ్గా మార్కెట్లో అందుబాటులో ఉంది. అయితే చాలా రకాలైనటువంటి ఎండు ఫలాలు మనం చూస్తూ ఉంటాము. ఆ ఎండు ఫలాలన్నిటికన్నా ఈ బనానా డ్రై ఫిగ్ అనేది చాలా తక్కువ ధరకు లభిస్తుంది. అంతేకాకుండా మనం రోజువారీ చేసే సేమియా కానీ, పాయసం కానీ, కేకులు వంటి వాటిలో ఈ బనానా డ్రై ఫిగ్ను కూడా ఎండు ద్రాక్ష బదులుగా మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: రుచి కూడా ఏం మార్పు ఉండదండి ఎండిన తర్వాత?
0: రుచి కూడా ఏం మార్పు ఉండదు మేడం. అరటి ప్యూరీ అనే దాన్ని కూడా మనం తయారు చేసుకోవచ్చు. అరటి ప్యూరీ అంటే ఈ గుజ్జు ఏదైతే ఉందో ఇది శుభ్రమైనటువంటి వాతావరణంలో

0: కొన్ని రకాలు అంటే ఎర్ర చక్రకేలు కానీ, అమృతపాణి, కర్పూరవల్లి వంటి రకాల నుంచి ఈ గుజ్జును ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద వేడి చేయడం జరుగుతూ ఉంటుంది. వేడి చేసి ఆ తొక్క తీసిన తర్వాత ఈ గుజ్జును సూక్ష్మజీవి రహిత పాలిథిన్ బ్యాగుల్లో మనకి పార్సిల్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలా తయారు చేసినటువంటి అరటి ప్యూరీని తర్వాత అవసరమైన సమయంలో మన పాల సంబంధమైన పదార్థాలు అయినటువంటి యోగర్ట్లు కానీ, మిల్క్ షేకులు, ఐస్ క్రీములు, బ్రెడ్లు, కేకులు, ఫ్లేవర్డ్ మిల్క్ అంటే ఈ బాదం మిల్క్ వంటి వాటిలో పారిశ్రామికంగా ఈ అరటి ప్యూరీని పెద్ద ఎత్తున ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా తయారు చేసినటువంటి గుజ్జు సుమారు 3 నెలల పాటు కూడా మనకి నిల్వ ఉండి ఎప్పటికప్పుడు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: ఇప్పుడు మీరు చెప్పారు కొన్ని అరటి కాయతో కానివ్వండి, అరటి పండుతో కాని, ఇవన్నీ కూడా మన దేశంలో తయారు చేసుకుంటారు. ఈ అరటి పండును ఉపయోగించి మన దేశం కాకుండా ఇతర దేశాల్లో తయారు చేసుకోదగినటువంటి విలువ ఆధారిత ఉత్పత్తులు ఏమైనా ఉన్నాయా?
0: మన దేశంలో ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ చిప్స్ కానీ, ఈ ఫిగ్ కానీ, ప్యూరీ కానీ ఇటువంటివి ఉన్నాయి. అయితే ఇతర దేశాల్లో ఈ అరటి నుంచి తయారు చేసినటువంటి జామ్ కానీ, జెల్లీ కానీ చాలా ప్రాముఖ్యత కలిగి ఉండి రోజువారీ దినచర్యలో వాళ్ళు ఆహారంగా ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. మన దగ్గర ఉత్పత్తి ఎక్కువగా ఉంది కాబట్టి ఈ జామ్ జెల్లీలను కూడా కుటీర పరిశ్రమలో తయారు చేసి ఎగుమతి చేసుకొని అధిక లాభాలు గృహిణులు ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. ఈ జామ్ తయారీలో ఏంటంటే తగినటువంటి రకాన్ని ఎంపిక చేసుకునే తర్వాత అరటి పండిన తర్వాత గుజ్జును తగినంత మొత్తంలో పంచదార, పెక్టిన్, సిట్రిక్ యాసిడ్ కలుపుకొని వండడం జరుగుతూ ఉంటుంది. తగినటువంటి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఈ జామ్ ఏదైతే ఉందో దాన్ని ప్యాక్ చేసుకొని మనం విదేశాలకి లేదా డొమెస్టిక్ మార్కెట్లో అంటే గృహ అవసరాలకి వాడుకోవచ్చు. అయితే జెల్లీ అనేది చిన్నపిల్లలు బాగా ఇష్టపడేటువంటి ఆహారం. ఈ జెల్లీలో ఏం చేస్తారంటే గుజ్జు నుంచి తీసిన రసంకి సిట్రిక్ యాసిడ్ మరియు పెక్టిన్ కలిపి వండడం జరుగుతూ ఉంటుంది. దీనిలో ఇది పారదర్శకంగా ఉండి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అదేవిధంగా ఈ అరటి ఫ్లేవర్ ఏదైతే వాసన సువాసన ఏదైతే ఉందో ఆ సువాసనతో కూడి చాలా రకాలైనటువంటి పోషక విలువలు ఉంటుంది కాబట్టి ఈ జామ్ కానీ జెల్లీ కానీ మనం తయారు చేసుకోవచ్చు. వీటితో పాటు ఈ మధ్యకాలంలో అరటి పండ్ల జ్యూస్ కూడా బాగా ప్రాముఖ్యత పొందింది. మన రాష్ట్రంలో చూసుకుంటే తెల్ల చక్రకేలి వంటి రకాలు ఈ జ్యూస్ తయారీలో బాగా చేయడం జరుగుతూ ఉంటుంది. చాలా డిమాండ్ కూడా ఎక్కువగా ఉంది. అయితే ఎప్పటికప్పుడు తయారు చేసే జ్యూస్ కాకుండా సుమారు 6 నెలల పాటు కూడా నిల్వ చేసేటువంటి రెడీ టు సర్వ్ జ్యూసులు కూడా ఈ అరటి పండు నుంచి మనం తయారు చేసుకోవచ్చు. ఈ తయారు చేసుకునేటప్పుడు 16 డిగ్రీస్ బ్రిక్స్ మరియు 0.3% ఎసిడిటీ ఉండేటట్టుగా చూసుకొని మంచి పోషక విలువలతో కూడినటువంటి ఈ జ్యూసులను మార్కెట్కి తీసుకోవడం రావడం ద్వారా మంచి లాభాలను పొందడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇతర దేశాల్లో ఫ్రూట్ బార్స్ కూడా ఎక్కువగా ప్రాచుర్యం పొందాయి. అరటి బిస్కెట్స్ కూడా ప్రాచుర్యం పొందాయి. ఇటువంటి ఉత్పత్తులన్నిటి మీద కూడా అంటే ఈ వంట సంబంధమైనటువంటి పదార్థాలన్నింటినీ కూడా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడానికి ఐసీఆర్లో ఉండేటువంటి ఎన్ఆర్సీ బనానా తిరుచిరాపల్లిలో ఉంది వాళ్ళు కానీ, లేదా ఐఏహెచ్ఆర్ బెంగళూరు హెసరగట్టలో ఉండే వాళ్ళు కానీ వివిధ సమయాల్లో గృహిణులకి, యువతకి, రైతులకి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఆసక్తి గల వాళ్ళు వారిని కానీ లేదా ఉద్యాన పరిశోధన స్థానం కొవ్వూరుని కానీ సంప్రదించిన యెడల మేము వాళ్ళకి ఈ శిక్షణా కార్యక్రమాల సమాచారాన్ని అందజేయడం జరుగుతుంది.
1: ఇప్పుడు ఇంతవరకు మీరు అరటికి సంబంధించి అరటి కాయ కానీ పండు కానీ వాటి వల్ల వచ్చే విలువ ఆధారిత ఉత్పత్తులు ఏంటి, దానివల్ల రైతులకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి తెలియజేస్తారు. ఇవి కాకుండా ఇప్పుడు అరటిలో మనకి ఇంకా చాలా రకాల ఆకులు ఉన్నాయి, కాండం ఉంది, పీచు వస్తుంది. ఇవన్నీ కూడా అంటే చిన్న సన్నకారు రైతులకు కానీ, నిరుద్యోగ యువతలకు కానీ, మహిళలకు కానీ ఎలా ఉపయోగపడతాయి?
0: ముఖ్యంగా మనకి దక్షిణ భారతదేశంలో పూర్వపు రోజుల నుంచి అరటి ఆకులు తినడం అనేది సాంప్రదాయబద్ధంగా వస్తుంది. చాలామంది నమ్మకం ఏంటంటే అలా తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది, రుచిగా ఉంటుంది, అధిక మొత్తంలో పోషకాలు ఉంటాయని చెప్పి మనకి పూర్వకాలం నుంచి భావించడం జరుగుతుంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ ఆకులు వినిమయం అనేది, అరిటాకులు వినిమయం అనేది చాలా ఎక్కువగా ఉంది. భారతదేశంలో సుమారు ఈ అరిటాకుల నుంచి 25 కోట్ల రూపాయల వ్యాపారం మనకి జరుగుతూ ఉంది. అయితే ఇంత డిమాండ్ ఉన్న దానిలో చాలా తక్కువ మొత్తంలో రైతులు మాత్రమే ఈ అరిటాకులతో వ్యాపారం చేయగలుగుతూ ఉన్నారు. కాబట్టి చిన్న మరియు సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో ఇది ఒక మంచి ఆదాయ వనరుగా మనం పరిగణించవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు పరిస్థితిలో అయితే

0: మన రాష్ట్రంలో నెల్లూరు ప్రాంతంలో ఉండేటువంటి రైతులు ఎక్కువగా నెల్లూరు అమృత్పాణి అనే రకాన్ని మొదటి పంటను గెల కింద, రెండో పంటను ఆకులు ఉత్పత్తి చేసి చెన్నై మరియు బెంగళూరు ప్రాంతాల్లో అమ్మడానికి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా తమిళనాడులో అయితే పాగ్లపహాడ్ అనే రకాన్ని ఎక్కువగా ఈ ఆకుల తయారీకి వాడుతున్నారు. ఈ రకాలే కాకుండా మన దగ్గర పండేటువంటి కర్పూర చక్కెరకేళి, పేయన్, గ్రాండ్ నైన్, కర్పూర వల్లి వంటి రకాలు కూడా ఈ ఆకులు తయారు చేసి అమ్ముకోవడానికి అవకాశం ఉంటుందండి. అయితే ఈ మధ్యకాలంలో మన ప్రాంత ప్రజలు ఎక్కువగా విదేశాల్లో స్థిరపడిన తర్వాత ఈ ఆకులను ఎగుమతి కూడా చేసి ఎక్కువ ధనాన్ని ఆర్జించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎగుమతి చేయాలంటే ఎక్కువ కాలం నిల్వ ఉండాలి కాబట్టి దానికి తగినటువంటి సాంకేతికతను కూడా మనం అభివృద్ధి చేశాము. దీనిలో ముఖ్యంగా అరిటాకులు కోసిన తర్వాత నీటిలో శుద్ధి చేసి ఫోమ్ షీట్లు లేదా తడిగా ఉండే జూట్ బ్యాగ్స్లో 13.5 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంచినప్పుడు సుమారు 14 రోజుల పాటు అవి నిల్వ ఉండడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎగుమతి కూడా మనం చేసుకోవచ్చు. అయితే రైతులు గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ వాణిజ్య సరళిలో ఆకులు ఉత్పత్తి చేయడానికి ఎకరానికి 1000 నుంచి 1200 మొక్కలు నాటుకొని మొదటి పంట గెల తీసిన తర్వాత ప్రతి మొక్కకు 3 పిలకలు సమాన దూరంలో వదులుకోవాలి. ఈ విధంగా 5 నెలలు పెరిగిన తర్వాత ప్రతి మొక్క నుంచి 20 ఆకులు, అంటే రోజుకి కనీసం 1000 నుంచి 1200 ఆకులు ఒక ఎకరానికి మనకి కోసుకోవడానికి అవకాశం ఉంది. దాని ద్వారా రైతులు 75,000 నుంచి 1,00,000 వరకు కూడా ఎటువంటి పెట్టుబడులు లేకుండా ఆర్జించడానికి అవకాశం ఉంటుందండి.
1: ఇప్పుడు అరటిలో వాణిజ్యపరంగా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవటానికి కానివ్వండి, ఇట్లాంటి అవకాశం ఏమన్నా ఉందంటారు ఈ విలువ ఆధారిత ఉత్పత్తులతోటి?
0: అరటి ఉత్పత్తులు పండు చెప్పాము, అలాగే కాయతో కూడా చెప్పాము. అది కాకుండా అరటి పువ్వును కూడా ఎక్కువగా ఈ కూర కోసం ఉపయోగిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ పువ్వు నుంచి పచ్చళ్ళు కూడా తయారు చేసి వాణిజ్యపరంగా కమర్షియల్గా మనం సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ అరటి కాండం అనేది చాలా ఎక్కువ బరువు ఉండి దాని నుంచి కూడా విలువ ఆధారిత ఉత్పత్తులు చాలా వరకు తయారు చేసుకోవచ్చు. దీనిలో ఈ అరటి కాండంలో దవ్వ లేదా దూట అనేది మధ్యలో ఉంటుంది. దాని నుంచి జ్యూస్ మనం తయారు చేసుకొని ఈ సిద్ధ ఆయుర్వేద ఔషధాల్లో కూడా ఈ దూట నుంచి వచ్చే జ్యూస్ను ఎక్కువగా వినిమయం చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఒక కాండాన్ని కానీ తీసుకుంటే ఒక హెక్టార్ విస్తీర్ణం నుంచి 400 నుంచి 600 కేజీల పీచ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. 25 నుంచి 30 టన్నుల స్కచ్చర్ వేస్ట్ కానీ, 20,000 లీటర్ల రసం, 8 నుంచి 10 టన్నుల దవ్వ కూడా మనకు లభ్యం అవుతూ ఉంటాయి. ఈ విధంగా వచ్చినటువంటి అరటి నార ఏదైతే ఉందో దాన్ని కార్డ్బోర్డ్స్, నోట్ ప్యాడ్స్, కవర్లు, పోస్టల్ కార్డ్స్, ప్యాకేజింగ్ మెటీరియల్లు, వస్త్రాలు, త్రాళ్ళు, కార్పెట్లు, మ్యాట్లు, బ్యాగులు, బాస్కెట్స్, టేబుల్ క్లాత్స్, టీ బ్యాగ్స్, కర్టెన్స్, నాణ్యమైనటువంటి రగ్గులు, వస్త్రాలు వంటి ఉత్పత్తులు తయారీకి మనం ఎక్కువగా వినియోగించడం జరుగుతూ ఉంటుంది. ఈ పీచు తీయగా వచ్చినటువంటి చెత్త ఏదైతే ఉందో దాన్ని వర్మీ కంపోస్ట్ కింద మార్చుకొని సేంద్రియ ఎరువుగా వాడుకోవచ్చు, లేదా పుట్టగొడుగుల పరిశ్రమల్లో బేస్ మెటీరియల్ కింద కూడా ఈ పీచ్ని వాడుకోవచ్చు. ఇంకా మిగతా రసం ఏదైతే ఉందో ఆ రసం కూడా దానిలో పొటాష్ కానీ, నత్రజని కానీ, ఇతర సూక్ష్మ పోషకాలు చాలా అధిక మొత్తంలో ఉంటాయి. కాబట్టి ఆ రసాన్ని మనం ఇతర మొక్కల మీద పిచికారీ చేసుకునేటప్పుడు సేంద్రీయంగా మనం ఈ మొక్కలకు పోషక విలువలను అందించేటట్టుగా అవుతుంది. ఈ విధంగా మనం అరటి పండుతో కానీ, కాయతో కానీ, పువ్వులు, ఆకులు, కాండంతో వివిధ ఆహార పదార్థాలే కాకుండా పారిశ్రామిక అవసరాలను కూడా తీర్చే విధంగా తయారు చేసుకోవడం ద్వారా ప్రస్తుతం ఏదైతే రైతులు ఉత్పత్తి లాభాలు పొందుతున్నారో దానికి రెట్టింపు దిగుబడులు పొందడానికి అవకాశం.
2: అరటిలో విలువ ఆధారిత ఉత్పత్తులు డాక్టర్ కె రవీంద్ర కుమార్ గారితో పరిచయం మీరు ఇంతవరకు ఉన్నారు. ఈనాటి పల్లెసీమల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తర్వాతి కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
3: తీగజాతి కూరగాయల సాగు గురించి తెలుసుకుందాం. మన రాష్ట్రంలో సుమారు 11,956 హెక్టార్లలో 249,110 టన్నుల దిగుబడితో అన్ని రకాల పందిరి కూరగాయలను సాగు చేస్తున్నారు. వీటిలో ఆనప, గుమ్మడి, పొట్ల, కాకర, బీర,

దోస అలాగే బూడిద గుమ్మడి ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. ఈ పంటలకు వేడి వాతావరణం చాలా అనుకూలమైనవి. నీటి నిలుపుకునే తేలికపాటి బంకమట్టి నేలలు, బరువైన ఎర్రనేలలు కూడా అనుకూలమైన

జనవరి రెండవ పక్షం నుండి ఫిబ్రవరి చివరి వరకు కూడా విత్తుకోవచ్చు. అలాగే గుమ్మడి, పొట్ల, కూరగాయల్లో చూసుకున్నట్లయితే ఖరీఫ్లో జూన్ నుండి జులై వరకు, రబీలో డిసెంబర్ నుండి జనవరి చివరి వరకు కూడా విత్తుకోవచ్చు. బీర, బూడిద, గుమ్మడి ఈ పంటల్లో చూసుకున్నట్లయితే ఖరీఫ్లో జూన్ నుండి ఆగస్టు మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు, రబీలో డిసెంబర్ రెండవ పక్షం నుండి ఫిబ్రవరి చివరి వరకు కూడా విత్తుకోవచ్చు. అలాగే దొండలో చూసుకున్నట్లయితే ఖరీఫ్లో జూన్ నుండి జులై చివరి వరకు నాటుకోవచ్చు. చలి తక్కువగా ఉండే కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో సంవత్సరం అంతా కూడా నాటుకోవచ్చు. అలాగే విత్తే పద్ధతి గురించి మనం గమనించుకున్నట్లయితే భూమి మీద పాకించే పొదలకు వర్షాకాలంలో నీటి కాలువలకు తోడుగా మురుగునీరు పోవటానికి 2 మీటర్ల దూరంలో కాలువలు చేసుకోవాలి. వేసవిలో వేసే పొదలకు పొలం అంతటా నీటిపారుదల కోసం బోదలను చేసుకోవాలి. అన్ని రకాల పొదలకు 3 విత్తనాలను 1 నుండి 2 సెంటీమీటర్ల లోతుగా విత్తుకోవాలి. దొండకు చూపుడు వేలు లావుగల కొమ్మలు, 4 కణుపులు గలవి 2 చొప్పున నాటుకోవాలి. అన్ని తీగజాతి కూరగాయలను వర్షాధార పంటకు 15 సెంటీమీటర్ల పొడవు, 10 సెంటీమీటర్ల వెడల్పు కొలత గల పాలిథిన్ సంచుల్లో విత్తుకుని 15 నుండి 20 రోజులు పెరిగిన తర్వాత అదును చూసుకుని పొలంలో నాటుకోవాలి. అలాగే దీనిలో విత్తన శుద్ధిని మనం గమనించుకున్నట్లయితే కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున థైరం, అలాగే 5 గ్రాముల చొప్పున ఇమిడాక్లోప్రిడ్ ఒకదాని తర్వాత మరొకటి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత 100 గ్రాముల విత్తనానికి 2 గ్రాముల చొప్పున ట్రైకోడర్మా విరిడితో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. దీనిలో ఎరువులు ఏ విధంగా వేసుకోవాలి అంటే విత్తే ముందు ఎకరాకు 8 నుండి 10 టన్నుల పశువుల ఎరువు, 32 నుండి 40 కిలోల భాస్వరం, 16 నుండి 20 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను గుంటల్లో వేసుకోవాలి. నత్రజని ఎరువును 32 నుండి 40 కిలోలు 2 సమపాళ్లుగా చేసి విత్తిన 25 నుండి 30 రోజులకు ఒకసారి, అలాగే పూత పిందె దశలో మరొకసారి వేసుకోవాలి. మొక్కకు దగ్గరలో ఎరువులను వేసుకోకూడదు. ఎరువులను వేసిన వెంటనే మట్టిని కప్పి నీటిని పెట్టాలి. అలాగే ఈ తీగజాతి కూరగాయల్లో కలుపు నివారణ, అంతర కృషి గురించి మనం చూసుకున్నట్లయితే కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలి. 2 నుండి 3 తడుల తర్వాత మట్టిని గుల్ల చేసుకోవాలి. ఎకరాకు పెండిమిథాలిన్ 1.2 లీటర్లు 200 లీటర్ల నీటి కలిపి విత్తిన 24 నుండి 48 గంటల్లోపు తడి నేలపై పిచికారీ చేయాలి. మొక్కలు 2 నుండి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు లీటర్ నీటికి 3 గ్రాముల బోరాక్స్ కలిపి ఆకులపై పిచికారీ చేస్తే ఆడపూలు ఎక్కువగా పూసి పంట దిగుబడి బాగా ఉంటుంది. సిసిసి 250 మిల్లీగ్రాములు లేదా మాలిక్ హైడ్రోజైడ్ 50 మిల్లీగ్రాములు లీటర్ నీటికి కలిపి కూడా ఈ దశలో పిచికారీ చేసుకోవచ్చు. కాకర, పొట్ల పంటలకు తప్పనిసరిగా పందిరివేసి తీగలు పాకించాలి. పొట్లలో 3 నుండి 4 రోజుల పిండెకు చివరన చిన్న రాయిని పురికొసతో కట్టాలి, లేకుంటే కాయలు మెలితిరిగిపోతూ ఉంటాయి. ఆనప, బీర, పొట్ల, కాకర పంటలను పందిళ్లపై పెంచితే నాణ్యత గల కాయలు ఏర్పడి మంచి మార్కెట్ రేటు లభిస్తుంది. అలాగే నీటి యాజమాన్యం గురించి చూసుకున్నట్లయితే గింజ విత్తే ముందు పొలంలో నీరు పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్రతి 3 నుండి 4 రోజులకొకసారి గింజ మొలకెత్తే వరకు నీరు పెట్టుకుంటూ ఉండాలి. ఆ తర్వాత పాదు చుట్టూ 3 నుండి 5 సెంటీమీటర్ల మందం మట్టి ఎండినట్లుగా కనిపించినట్లయితే నీటిని ఇచ్చుకోవాలి. మామూలుగా వారానికి ఒకసారి చొప్పున తడులివ్వాలి. నీరు ఎక్కువ కాలం పాదు చుట్టూ నిల్వ ఉండకూడదు. వేసవి పంటకు 4-5 రోజులకొకసారి నీరు ఇవ్వాలి. తీగజాతి కూరగాయల్లో సస్యరక్షణ గురించి మనం చూసుకున్నట్లయితే ముందుగా గుమ్మడి పెంకు పురుగులు, వీటి పిల్లపురుగులు పెరుగుదల దశలో ఉన్న ఆకులను, పూలను కొరికి తింటూ ఉంటాయి. ఇవి తీవ్రదశగా ఉన్నప్పుడు ఆకులను, పూలను పూర్తిగా తిని నష్టాన్ని కలుగుచేస్తాయి. దీని నివారణకు థయోడికార్బ్ 1 గ్రాము లేదా ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అట్లాగే పొట్ల ఆకుపురుగు గురించి మనం చూసినట్లయితే దీని గొంగళి పురుగులు పంట పెరుగుదల దశలో అలాగే పూత దశలో ఆకులను కొరికి తినేస్తాయి. దీని నివారణకు క్లోరిఫైరిఫాస్ 2 మిల్లీలీటరు లేదా క్వినాల్సిఫాస్ 2 మిల్లీలీటరు లేదా థయోడికార్బ్ 1 గ్రాము లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాములు లేదా నొవాల్యూరాన్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి దీనిలో ఏదో ఒక మందును పూతకు ముందు దశలో చల్లుకోవాలి. తర్వాత పండుయగ గురించి మనం గమనించుకున్నట్లయితే పూత దశలో తల్లి ఈగలు పువ్వులపై గుడ్లను పెడతాయి. ఇవి పూతా పిందెల్లోనికి చేరి కాయలను తిని
పంటను నష్టపరుస్తుంది. దీని నివారణకు పూత పిండే దశలో మలాథియాన్ 2 మిల్లీలీటర్ నీటి కలిపి 10 రోజుల వ్యవధితో పిచికరి చేసుకోవాలి. 100 మిల్లీలీటరు మలాథియాన్ దాంతోపాటుగా

0: గ్రాముల చక్కెర లేదా బెల్లం పాకం లీటర్ నీటి కలిపి మట్టి ప్రమిదల్లో పోసి పొలంలో అక్కడక్కడ పెట్టాలి. ఇది ఒక విషపు ఎరగా పనిచేస్తుంది. ఎకరాకు 2 పండు ఈగ లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకుని పురుగు ఉధృతిని తెలుసుకుని సస్యరక్షణ చర్యలను చేపట్టాలి. తద్వారా ఈ పురుగును సమర్థవంతంగా నిర్మూలించవచ్చు. తర్వాత తెగుళ్ల విషయం మనం గమనించుకున్నట్లయితే, ముందుగా బూజు తెగులు. ఈ తెగులు ఒక మాదిరి వర్షంతో కూడుకున్న చల్లని వాతావరణంలో పంటను ఆశిస్తుంది. మొదట్లో ఆకులపై లేత ఆకుపచ్చ, ముదురాకుపచ్చ కలిపి మొజాయిక్ వలె కనిపిస్తుంది. తర్వాత ఆకుల పైభాగాన పసుపు రంగు మచ్చలు, అడుగు భాగాన ఊదారంగు మచ్చలు, బూజు వంటి పదార్థం ఏర్పడుతుంది. ఆకులు పండుబారి ఎండిపోతాయి. ఈ తెగులు నివారణకు మాంకోజిబ్, దాంతోపాటు మెటాలాక్సిల్ కలిపిన మందును 2 గ్రాములు లీటర్ నీటికి, లేదా డైమితోమార్ఫ్, దాంతోపాటు మాంకోజిబ్ 1.5 గ్రాముల మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత బూడిద తెగులు గురించి మనం గమనించినట్లయితే, ఇవి ఆకు పైభాగాన ముందుగా తెలుపు లేదా బూడిద రంగులో చిన్న మచ్చలు ఏర్పడి తర్వాత తెల్లని పొడి వంటి పదార్థం ఏర్పడుతుంది. ఆకులు పండుబారి ఎండిపోతాయి. లేత ఆకులు కన్నా దాదాపు 20 రోజుల వయసున్న ఆకులపై ఈ తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. దీని నివారణకు 1 మిల్లీలీటరు ట్రైడ్మార్ఫ్ లేదా 1 మిల్లీలీటరు డైనోకాప్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తర్వాత ప్యూజేరియం వేరుకుళ్ళ తెగులు గురించి చూసుకున్నట్లయితే, దీన్ని ఎండు తెగులు అని కూడా అంటారు. ఈ తెగులు సోకిన తీగలు వడలిపోయి అకస్మాత్తుగా ఎండిపోతాయి, ఆకులు వాడిపోతాయి. ఈ శిలీంధ్రం భూమిలో ఉండి వ్యాపిస్తూ ఉంటుంది. దీని నివారణకు బోర్డో మిశ్రమము 1% లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలిపిన ద్రావణాన్ని మొక్క మొదలు చుట్టూ నేల తడిసేలా 10 రోజుల వ్యవధిలో 2 నుండి 3 సార్లు పోయాలి. ఈ శిలీంధ్రం భూమిలో ఉంటుంది కనుక పంట మార్పిడిని ఎప్పటికప్పుడు చేసుకోవాలి. ఆఖరి దిక్కులో వేపపిండి 250 కిలోలు ఎకరాకు వేసుకుని కలియ దున్నినట్లయితే ఈ యొక్క కుళ్ళు పంటను ఆశించకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. పంట వేసిన తర్వాత ట్రైకోడర్మా విరిడి కల్చర్ను పశువుల ఎరువులో అభివృద్ధి చేసి భూమిలో పాదుల దగ్గర వేసుకోవాలి. తర్వాత వెర్రి తెగులు గురించి మనం చూసుకున్నట్లయితే, ఈ తెగులు ఆకుల ఇన్నుల మధ్య మందంగా చారలు ఏర్పడి పెళుసుగా మారి గిడసబారిపోయి పూతాపిందే ఆగిపోతుంది. దీని నివారణకు తెగులు సోకిన మొక్కలను పీకి నాశనం చేసుకోవాలి. తెగులును వ్యాప్తి చేసే పేనుబంక పురుగులను లీటర్ నీటికి 2 మిల్లీలీటరు చొప్పున థైమిటోయేట్ లేదా మిథైల్ డెమటాన్ కలిపి పిచికారీ చేసి నివారించుకోవాలి. తర్వాత పక్షికన్ను తెగులు గురించి మనం చూసుకున్నట్లయితే, ఈ తెగుల వల్ల పంట ఆకులపై కాయలపై గుండ్రని చిన్న మచ్చలు ఏర్పడి ఎండి రాలిపోతాయి. ఇవి పిండి దశలో రాలిపోతాయి. దీని నివారణకు తెగులను గమనించిన వెంటనే కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లేదా కార్బండిజం 1 గ్రాము లేదా కార్బండిజం దాంతోపాటుగా మాంకోజిబ్ కలిపిన మిశ్రమమును 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకుని 10 రోజులకొకసారి చొప్పున 2 సార్లు పిచికారీ చేయాలి. ఈ విధమైన సస్యరక్షణ చర్యలను పాటించినట్లయితే తీగజాతి కూరగాయలను తెగుళ్ల నుండి పురుగుల నుండి కాపాడుకుని మంచి దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుంది.
1: వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో ఎల్నినో సమయంలో మామిడి తోటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కృష్ణాజిల్లా నూజివీడు మామిడి పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బీకేఎం లక్ష్మి గారితో పరిచయం వినవచ్చు. పరిచయకర్త శ్రీనాన్నం మధు. ఏడు 45 చిత్ర తరంగిణి. 9:15 స్పాట్ లైట్. 9:30 చిత్ర జగత్ పాత హిందీ సినిమా పాటలు. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ నుంచి ప్రసారం. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు ఒక చిత్ర

0: సప్తపది చిత్రానికి ఎస్ జానకి పాడిన పాట అది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. భారతదేశపు అత్యంత శక్తివంతమైన సాఫ్ట్ పవర్ రూపాల్లో సంగీతం ఒకటని, ఇది భాషలు సరిహద్దులను దాటి మైత్రిని అవగాహనను పెంపొందిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తూర్పు సరిహద్దుల్లోని భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పార్టీ కార్యక్రమాల్లో వందే మాతరం మొదటి 2 చరణాలు మాత్రమే పాడాలన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ తెలిపారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపీచంద్ ట్రీసా జాలీ జోడి కాంస్య పతకం సాధించింది. భారతదేశపు అత్యంత శక్తివంతమైన సాఫ్ట్ పవర్ రూపాల్లో సంగీతం ఒకటని, ఇది భాషలు సరిహద్దులు దాటి మైత్రిని అవగాహనను పెంపొందిస్తోందని ఉపరాష్ట్రపతి

0: రాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో యువతను ఉద్దేశించి నిర్వహించిన వర్షాకాల సంగీత కార్యక్రమం మల్హార్ను ప్రారంభోత్సవంలో ఉపరాష్టపతి మాట్లాడుతూ, దేశంలోని ప్రతి ప్రాంతానికి సంగీత సాంప్రదాయాలు శైలి ఉన్నప్పటికీ దేశాన్ని ఐక్యం చేసే బలమైన సూత్రాలలో సంగీతం ముఖ్యమైందన్నారు. సాంప్రదాయకంగా మల్హార్ రాగాలు వర్షాకాలంతో ముడిపడి ఉన్నాయని, మానసిక ఉల్లాసానికి సంకేతమని, మన సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాజాల వద్దకు తీసుకువెళ్లాలంటూ యువతను ప్రోత్సహించారు. దేశ తూర్పు సరిహద్దుల్లోని భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అధికారులతో సమావేశమయ్యారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా సిలిగురి శివార్లలోని సుకునా వద్ద పశ్చిమ బెంగాల్ కేంద్ర భద్రతా బలగాల సీనియర్ అధికారులతో ఈ సమావేశం నిర్వహించారు. చికెన్స్ నెక్ అని పిలిచే సిలిగురి కారిడార్లో భద్రతను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. సరిహద్దు నిఘాను వేగవంతం చేయడం, కేంద్ర భద్రతా దళాలు, నిఘావర్గాలు, పరిపాలనా యంత్రాంగం మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచేందుకు త్రిభుజ భద్రతా గ్రిడ్ కోసం కార్యాచరణ సిద్దం చేయడంపై ఈ చర్చలు సాగాయి. సిలిగురిలోని సుకునా రిసార్ట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీనియర్ గూర్ఖా నాయకులతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా డార్జిలింగ్ లోక్సభ ఎంపీ రాజు బిస్టా మాట్లాడుతూ, గోర్ఖా నాయకులందరూ తమ సమస్యలు వివరించారన్నారు. సమస్యల పరిష్కారం కోసం బీఎస్ఎఫ్ మాజీ డైరెక్టర్, ఉప జాతీయ భద్రతా సలహాదారు పంకజ్ సింగ్ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వందే మాతరం వారసత్వ గౌరవం పరిరక్షణకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఈరోజు తీర్మానాన్ని ఆమోదించింది. న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కొత్తగా నియమితులైన బీజేపీ జాతీయ నిర్వాహకుల సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించారు. సోషల్ మీడియా పోస్టులో బీజేపీ అధ్యకులు నితిన్ నబీన్ మాట్లాడుతూ, పార్టీ కార్యక్రమాల్లో వందే మాతరం మొదటి రెండు చరణాలు మాత్రమే పాడాలన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. జాతీయ గేయాన్ని రాజకీయ మతపరమైన ఒత్తిళ్లకు తలొగ్గే ప్రతి ప్రయత్నాన్ని తిరస్కరిస్తామన్నారు. వందే మాతరం చరిత్ర, ప్రాముఖ్యత, ఘనమైన వారసత్వాన్ని దేశంలోని ప్రతి మూలకు తీసుకువెళ్లేందుకు దేశవ్యాప్త ప్రచారాన్ని చేపడతామన్నారు. వందే మాతరాన్ని భారతదేశ జాతీయ గేయంగా, భరతమాత పట్ల భక్తిభావం, స్వాతంత్ర్య సంగ్రామ మంత్రంగా బీజేపీ భావిస్తోందని పేర్కొన్నారు. వందే మాతరం గీతంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్త ప్రచారాన్ని చేపట్టనుంది. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ, కొత్తగా ఎన్నికైన పార్టీ జాతీయ నిర్వాహకుల మొదటి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జాతీయ గేయం వందే మాతరంలోని రెండు చరణాల తర్వాత ఆలాపనను నిలిపివేశారని బీజేపీ అధికార ప్రతినిధి తీవ్రంగా విమర్శించారు. వందే మాతరంలోని మొదటి రెండు పేరాలను మాత్రమే పాడాలంటూ 1937 అక్టోబర్లో చేసిన తీర్మానానికి అనుగుణంగా కాంగ్రెస్ ఇటీవల నిర్ణయం తీసుకుందన్నారు.
1: आज इस प्रस्ताव में भारतीय जनता पार्टी के पदाधिकारी की बैठक में माननीय राष्ट्रीय अध्यक्ष जी ने निर्देश दिए हैं कि भारतीय जनता पार्टी का प्रत्येक कार्यकर्ता देश के प्रत्येक गली नुक्कड़ कोने में जाकर वंदे मातरम का यशोगान करेगा. वंदे मातरम के विषय में लोगों को हम बताएंगे. वंदे मातरम को लेकर जिस प्रकार की कुल्छित राजनीति कांग्रेस पार्टी कर रही है उसको लेकर हम आंदोलन खड़ा करेंगे.
0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రష్యాలో రేపటి నుంచి రెండు రోజుల పాటు అధికారిక పర్యటనను ప్రారంభించనున్నారు. వాణిజ్య, ఆర్థిక, సాంకేతిక, సాంస్కృతిక సహకారంపై జరిగే 27వ భారత్ రష్యా అంతర్ ప్రభుత్వ కమిషన్ సమావేశానికి కేంద్ర మంత్రి సహా అధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో డాక్టర్ జయశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో సమావేశమవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా యువత సేవా కార్యక్రమాలు చేసేలా ప్రోత్సహించడానికి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు సేవా సంకల్ప అభియాన్ను నిర్వహించనుంది. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే మాట్లాడుతూ, ఈ ప్రచారం 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసి 25 పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించబడుతోందని తెలిపారు.
2: सेवा सेतु अभियान के तहत 15 दिन के लिए ब्लॉक लेवल पर हर योजना के संबंधित डिपार्टमेंट के आवश्यक कागजात को लेकर वहां लोग उपस्थित रहे. तो आप वहां आइए, फॉर्म भरिए, आपका नाम आयुष्मान में ऐड हो जाएगा. ऐसे सरकार के अलग अलग भिन्न भिन्न जो योजनाएं हैं जिसका लाभ सभी लोगों तक पहुंचना है तो उनको ये मौका होगा कि उनके ब्लॉक स्तर पर सेवा सेतु अभियान का एक अपना अलग कार्यक्रम उस दरमियान होगा उसमें वो इस मौके का लाभ लेते।

0: वे अपने आप को इस योजना में जोड़ सकते हैं।
1: సమాధాన్ సమారోహంలో భాగంగా నిర్వహిస్తున్న మూడు రోజుల ప్రత్యేక లోక్ అదాలత్లో సుప్రీంకోర్టు తొలిరోజే 400 కంటే ఎక్కువ కేసులు పరిష్కరించింది. అత్యున్నత న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న వివాహ ఆస్తి వివాదాలు, మోటారు వాహన ప్రమాద పరిహార క్లెయిమ్స్, భూసేకరణ పరిహారం అంశాలు, పన్ను వివాదాలు, అలాగే సర్వీస్, కార్మిక రంగానికి సంబంధించిన కేసులు ఈ పరిష్కారాల పరిధిలోకి వచ్చాయి. 16 ప్రత్యేక లోక్ అదాలత్ బెంచ్ల ముందు 600కు పైగా కేసులు విచారణకు వచ్చాయి. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీ జోడీ కాంస్య పతకం సాధించింది. ఈ రోజు జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్స్లో చైనాకు చెందిన లియూ షెంగ్షు టాన్ నింగో జోడీతో 21-18, 13-21, 8-21 తేడాతో పరాజయం పాలైంది. తొలి గేమ్లో ఆరంభంలో ఆధిక్యం సాధించి ఆ తర్వాత 16-18 వెనుకబడినప్పటికీ పుంజుకుని ఈ గేమ్ను గెలుచుకున్నారు. అయితే రెండో గేమ్లో 11-10 తేడాతో నిలిచిన చైనా ద్వయం వేగం పెంచడంతో చేజార్చుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్లో చైనా జోడీ సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించడంతో భారత జంట పోటీ ఇవ్వలేక కాంస్యంతో సరిపెట్టుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ప్రత్యేక యుఎస్ డాలర్ భారత రూపాయి ఫారెక్స్ స్వాప్ సౌకర్యం ద్వారా 2026 ఆగస్టు 21 నాటికి 7,285 కోట్ల యుఎస్ డాలర్స్ విదేశీ మారక ద్రవ్యం వచ్చిందని తెలిపింది. ఈ నిధులలో ఫారిన్ కరెన్సీ, నాన్ రెసిడెంట్ డిపాజిట్లు అత్యధికంగా 6,540 కోట్లు డాలర్స్గా ఉన్నాయి. బలహీనపడుతున్న రూపాయి నేపథ్యంలో డాలర్స్ రాకను పెంచడానికి ఆర్బీఐ 2026 జూన్ 8 ఎఫ్సీఎన్ఆర్బీ డిపాజిట్లు, ఈసీబీ, ఐఎఫ్సీబీ నిధులను కవర్ చేస్తూ స్వాప్ సౌకర్యాన్ని ప్రారంభించింది. కెనడాకు చెందిన 20 బిలియన్ డాలర్స్ విలువైన ఉత్పత్తులపై అమెరికా 50% వరకు సుంకాలు విధించింది. ఈ సుంకాలు ఈరోజు తెల్లవారుజాము నుంచి అమల్లోకి వచ్చాయి. మిత్రదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి జరిగిన చర్చలు విఫలం కావడంతో తాము కూడా ప్రతీకార చర్యలు చేపడతామంటూ కెనడా ప్రకటించింది. ఉక్రెయిన్లో రష్యా జరిపిన డ్రోన్ క్షిపణి దాడుల్లో 2 వ్యక్తులు మరణించారు. మధ్య ఉక్రెయిన్లోని షాపింగ్ సెంటర్పై రష్యా జరిపిన దాడిలో 16 మంది మరణించి 130 మంది గాయపడిన మరుసటి రోజే ఈ దాడులు జరిగాయని అధికారులు తెలిపారు. తమ దళాలు లోకోమోటివ్ డిపోను ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. పెరుగుతున్న స్వదేశీ రక్షణ తయారీ వ్యవస్థ బలానికి నిదర్శనంగా కొచ్చికి చెందిన కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ 3వ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ మ్యాంగ్రోల్ను భారత నౌకాదళానికి అందజేసింది. ఈ నౌకలో 80% పైగా స్వదేశీ సాంకేతికత ఉన్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది నీటి అడుగున నిఘా, తీర ప్రాంత జలాల్లో జలాంతర్గామి కార్యకలాపాలు నిరోధించడంలో మైన్ వార్ఫేర్ సామర్థ్యాలను కలిగి ఉంది. శాశ్వత శాంతి ఒప్పందం లేకుండానే 60 రోజుల అమెరికా ఇరాన్ అవగాహన ఒప్పందం ఈ వారంతో ముగియనుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు గత 4 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. వాషింగ్టన్ తమ డిమాండ్స్ను తీర్చేంత వరకు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ జలసంధిని మూసివేసి ఉంచుతామని ఇరాన్ స్పష్టం చేయడంతో ఆ ప్రాంతంలో అమెరికా నౌకాదళ దిగ్బంధనం కొనసాగుతోంది. ఇరాన్ దాని భాగస్వామ్య దేశాలపై మరింత కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తామంటూ అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. పాకిస్తాన్లో మైనార్టీల పట్ల తీవ్ర వివక్ష దాడులు కొనసాగుతున్నాయి. మైనార్టీ వ్యవహారాల మొదటి క్యాథలిక్ ఫెడరల్ మంత్రి, మత స్వేచ్ఛ ప్రతిపాదకుడు షాబాజ్ భట్టి హత్య జరిగి 15 ఏళ్లు పూర్తవుతున్న క్రిస్టియన్లు, హిందువులు, అహ్మదీలతో సహా ఇతర మైనార్టీ వర్గాలపై అణచివేత ఆగడం లేదు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి
2: కిసాన్ వాణి.

0: ఎల్నినో సమయంలో మామిడి తోటలలో తీసుకోవలసిన జాగ్రత్తలు. ఈ అంశం గురించి కృష్ణా జిల్లా నూజివీడు మామిడి పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బీకేఎం లక్ష్మి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం,
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, ఎల్నినో సమయంలో మామిడి తోటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కృష్ణా జిల్లా నూజివీడు మామిడి పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బీకేఎం లక్ష్మి గారితో పరిచయం.
3: కిసాన్ వాణి శ్రోతలకు నమస్కారం. మనం ఈరోజు ఎల్నినో సమయంలో మామిడి పంట నిర్వహణ, దానికి సంబంధించిన సలహాలు, అలాగే అత్యవసర ప్రత్యామ్నాయ కార్యాచరణ వీటి గురించి తెలుసుకుందాం. ఈ వివరాలు మనకు తెలియజేయడానికి మనతో ఈరోజు నూజివీడు మామిడి పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ బీకేఎం లక్ష్మి గారు ఉన్నారు. నమస్కారం మేడం.
4: నమస్తే అండి.
3: మేడం, గత కొన్ని వారాలుగా మనం చూసుకున్నట్లయితే ఎల్నినో పరిస్థితుల గురించి కొంత అర్థమవుతూ ఉంది మనకు కానీ రైతు సోదరులకు కానీ వివిధ రేడియో కార్యక్రమాల ద్వారా, మాధ్యమాల ద్వారా. అయితే మామిడి పంటకు సంబంధించి మనం ఈరోజు రైతు సోదరులకి కొంత చెప్పే ప్రయత్నం చేద్దాం. ఎల్నినో ప్రభావం మామిడి పంటలో ఏ విధంగా ఉంటుంది, అలాగే ఎటువంటి కార్యాచరణ తీసుకున్నట్లయితే దీనికి వల్ల జరిగే నష్టాలు మనం కాస్తైన తగ్గించుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నాం. ముందుగా మేడం, రైతు సోదరులకు అర్థమయ్యే విధంగా ఎల్నినో అంటే ఏంటి ఒకసారి వివరించండి మేడం.
4: ఈ ఎల్నినో అనేదండి మనకి వాతావరణంలో వచ్చే మార్పులు. అంటే ఎక్కువగా మనకి ఎందుకు వస్తుందంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న నీరు వేడిగా తయారవటం వల్ల, అంటే మనకి ఉన్న వాతావరణ మార్పు వలన ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల, దానివల్ల మనకి ఏమవుతుంది అంటే మామూలుగా సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం రావటానికి లేదా అత్యధికంగా ఒకేసారి కురిసేయటానికి అవకాశం ఉంటుంది. అలాగే వాతావరణంలో తేమ శాతం తగ్గుతుంది. మరి ఉష్ణోగ్రతలు కూడా ఇప్పటికే మనం చూస్తున్నాము, మొదటి కంటే కూడాను 1-2 డిగ్రీలు అధికంగానే మనం ఈ ఆగస్టు లో కూడాను మనం చూస్తా ఉన్నాము.
3: సాధారణంగా మనకు వర్షాలు ఉండాలి,
4: వర్షాలు ఉండాలి, అలాగే మనకి ఈ పాటికి మనం ఉష్ణోగ్రతలు కూడా కొంచెం తక్కువగా ఉండాలి, అటువంటిది ఎక్కువగా ఉన్నాయి. ఈ ఇట్లాంటి వాతావరణంలో వచ్చిన ఈ మార్పుని మనం ఎల్నినో అని అంటా ఉంటాము. అది
3: మరి అయితే ఇటువంటి భిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో ఉద్యాన పంటల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది మేడం?
4: మనకి ఈ ఉద్యాన పంటల్లో మనం అంటే వర్షపాతం ఆధారితంగా వేసే పంటల్లో మాత్రం ఇది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అండి. ఇప్పుడు అంటే మనం మిరప, టొమాటో, బెండ ఇట్లాంటి కొంతమంది రైతులు వర్షాధారంగా సాగు చేస్తుంటారు. అట్లాంటి పరిస్థితుల్లో మాత్రం ఉద్యాన పంటల్లో కూడా దీని యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. కానీ అంటే తోటలు, పండ్ల తోటల్లో చూసుకున్నట్లయితే కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే తోటలు దాని యొక్క వేరు వ్యవస్థ భూమి లోపల కంటే ఉంటాయి కాబట్టి మనకి కొంత తక్కువగా ఉండటానికి అవకాశం ఉంది.
3: మామిడి పంటని మనకు ఈ తీర ప్రాంతంలో సాగు చేస్తుంటారు రైతు సోదరులు. ఈ మామిడిలో ఎల్నినో ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది మేడం?
4: ఇప్పటి వరకు ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఆకులు కానీ ఇవి కానీ చాలా హెల్దీగా ఉన్నాయండి. గార్డెన్స్ అన్ని హెల్దీగా ఉన్నాయి. ఇప్పటి వరకు కురుస్తున్న వర్షపాతం తక్కువగా ఉన్నా కూడాను తోటల్లో మాత్రము వాటి వరకు మామిడిలో చూసుకుంటే సరిపడినంతగానే ఉంది. కానీ ముందు ముందు ఇంకా తక్కువ వర్షపాతం అవుతాము. అలాగే మనం బోర్ల నుంచి నీళ్లు తీయటానికి కూడా బోర్ల్లో నీటి మట్టం కూడా రాను రాను తగ్గుతా ఉన్నదని మనకి రిపోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి నీటిని కూడాను ఎలా కొంతవరకు మనం ఎంత జాగ్రత్తగా చేసుకుంటే ఈ ఎల్నో పరిస్థితుల్లో పంటల్ని రక్షించుకోగలుగుతాము. అలాగే వేడి కానీ ఈ నీటి కొరత కారణంగా మనకి ఎక్కువగా కాయల యొక్క పండ్ల దిగుబడి కానీ వీటిని క్షీణించే అవకాశం ఉన్నది. అదొకటి రైతులు గమనించుకుంటూ ఉండాలి. అలాగే తీవ్రమైన సూర్యకిరణాలు కానీ వీటికి కానీ ఎక్కువగా ఉన్న తోటల్లో అయితే ఈ కాపు కానీ పూత కానీ తగ్గే అవకాశం ఉంటుందండి.
3: మరి ఇటువంటి వాతావరణ పరిస్థితుల్లో మేడం మామిడి పంటల్ని ఏ విధంగా నిర్వహించుకోవాలి, ఏ విధంగా పెంచుకోవాలంటారు?
4: మామిడిలో చూస్తే ఇప్పటికీ కొంతమంది రైతులు అయితే ఫస్ట్ మనం ప్రూనింగ్ అంటామండి.

0: అంటే కొమ్మ కత్తిరింపులు, కొమ్మ కత్తిరింపులు చాలా మంది జూన్ జూలైలు కల్లా కంప్లీట్ చేసేస్తారు. ఇంకా చెయ్యని వాళ్ళు ఉంటే మాత్రం ఈ వేడి వాతావరణంలో సివియర్ గా చెయ్యకూడదు. ఏదైనా ఉన్నా లైట్ ప్రూనింగ్, ఎక్కడైనా ఉన్న ఎండు కొమ్మలు కానీ లేకపోతే మనకి దాంట్లో ఉన్న క్రిస్ క్రాస్ కొమ్మ అంటే వంకర తింకరగా ఉన్నవి లేకపోతే పుచ్చిపోయిన కొమ్మలు, పురుగు పట్టిన కొమ్మలు, ఇట్లాంటి వాటిని మాత్రమే మనం తీసివేయాల్సి ఉంటుంది. కానీ సివియర్ గా ప్రూనింగ్ చేయటం కానీ లేదా మనం కొమ్మల్ని బాగా కొట్టివేయటము ఇట్లాంటి పని చేయకూడదండి ఇప్పుడు. ఎందుకంటే ఒకేసారి అది దానికి హీట్ స్ట్రోక్ లాగా తగిలేసి ఆ కొమ్మల మీద ఎండమచ్చలు అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అది కాబట్టి మనం కెనపీ మేనేజ్మెంట్ అంటాము, జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఏదైనా కొమ్మలు నేల మీద అంటినవి లేదంటే మనకి ఏదైనా పైన గొడుగు కొమ్మలు లాంటి వాటిని కొద్దిగా లైట్ గా తీయాలి, కానీ సివియర్ గా ప్రూనింగ్ చేయకూడదు.
1: మరి ఈ మామిడి తోటలలో పోషకాల యాజమాన్యం ఏ విధంగా చేసుకోవాలి రైతు సోదరులు?
0: పోషకాల యాజమాన్యంకి వచ్చేసరికి జనరల్గా మనం 6 కిలోలు సూపర్ ఫాస్ఫేట్ వేయమంటాము, 2 కిలోలు యూరియా వరకు, 2 కిలోలు పొటాష్ని మనం జూన్ జూలై నెలల్లోనే ఇమ్మని చెప్తున్నాం రైతులకి. అది చాలా వరకు వేయాల్సిన విధానం. ఒకవేళ నీళ్లు లేక వర్షాధారంగా వేసుకునే రైతులు మాత్రం అట్లీస్ట్ ఈ ఆగస్టులో అయినా ఆ యొక్క మోతాదుని మనం చెట్లకి ఇచ్చాలి. 10 సంవత్సరాలు నిండిన ప్రతి చెట్టుకి ఇంత ఎరువులు అవసరం ఉంటుంది. కాబట్టి మనం ఈ యొక్క 6 కిలోలు సూపరు, 2 కిలోలు యూరియా, 2 కిలోలు పొటాష్ ఎరువుల్ని మాత్రం మనం ఇచ్చేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఇచ్చినాక తప్పకుండా నీరు ఒకసారి మాత్రం కట్టాల్సి ఉంటుంది, జాగ్రత్తగా నీరు కూడా పెట్టుకోవాలి. తర్వాత మనం ఎక్కువగా భూమి నుంచి ఇచ్చే వాటి కంటే ఇక ముందు ఇచ్చే ఆటలు ఎక్కువగా పోషకాలన్నింటినీ కూడాను ఆకుల ద్వారా ఇవ్వటం బెటర్. అంటే సూక్ష్మ పోషకాలైనటువంటి జింకు, బోరాను, ఈ కాల్షియం, మెగ్నీషియం వీటి యొక్క లోపం కూడా అధికంగా ఉందండి మన తోటల్లో. కాబట్టి వాటి నివారణకి రైతులు తప్పకుండా ఈ ఫార్ములా 4 కానీ ఫార్ములా 6 అంటాము, మ్యాక్స్ అంటాము, ఇట్లా ఏదో ఒక సూక్ష్మ ధాతువుల కాంబినేషన్ని మనం 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి దాంతోపాటు పొటాషియం నైట్రేట్ 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి కానీ స్ప్రే చేసుకున్నట్లయితే తప్పకుండా మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి, ఈ వేడి వాతావరణం తట్టుకోగలుగుతాయి.
1: మేడం, మనం ముందుగానే చెప్పుకున్నాం నీటి లభ్యత చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఎల్నినో పరిస్థితుల్లో. ఇటువంటి నేపథ్యంలో ఎలా నీటి యాజమాన్యం ఇరిగేషన్ చేసుకోవాలి మేడం?
0: ఈ సమయంలో మాత్రం చాలా మంది రైతులకు విజ్ఞప్తి ఏంటంటే నీరు పారించవద్దు. నీరు తోటల్లో ఉంది మనకి లేదా కాలువ మీద వచ్చేసింది కాబట్టి నీరుని మనం పారించటం వలన నీరు చాలా వరకు మొక్కలకు అందేదానికంటే వృధా పోవటం ఎక్కువ, దాని ద్వారా కలుపు రావటం ఎక్కువ, మరి పెద్ద పెద్దగా దున్నుకోవాల్సి వస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు గవర్నమెంట్ కూడా ఇప్పుడు 100% ఉంది, 90% అలా డ్రిప్ కూడాను మనకి సబ్సిడీలో ఇస్తా ఉన్నారు. కాబట్టి ప్రతి రైతు పండ్ల తోటలు పండించే వాళ్ళు కంపల్సరీ డ్రిప్ విధానాన్ని అంటే విందు సేద్యం ద్వారానే పంటల్ని సాగు చేయాల్సి ఉంటుంది. దానివల్ల నీటి యొక్క
1: సమర్థవంతంగా
0: వినియోగించుకోగలుగుతాం. అంతేకాకుండా దీంట్లో ఇంకొక విధానం కూడా ఉంది, నీటి విధానం. ఇప్పుడు మనకి వర్షాలు పడుతున్నాయి, అప్పుడప్పుడు పడ్డా ఒక్కోసారి డౌన్ పోర్ ఎక్కువగా ఉంటుంది, ఒకే రోజు ఎక్కువ వర్షం పడిస్తుంది. అలాంటప్పుడు మనకి ఫామ్ పాండ్స్ అంటే నీటి గుంటలు తవ్వుకోవటం, దాంట్లోకి పడ్డ నీటిని దాంట్లోకి నిల్వ చేసుకోవటం, తర్వాత అవసరం ఉన్నప్పుడు మనకు వాడుకోవటం, ఈ విధానాన్ని కూడా రైతులు పాటించడం వల్ల నీటి యొక్క వినియోగం అనేది పెరుగుతుంది. అంతేకాకుండా మనం ఏం చేయొచ్చు అంటే అక్కడక్కడ ఒకవేళ ఈ ఫామ్ పాండ్ చేయలేదు, ఇవన్నీ లేదు, అక్కడక్కడ ట్రెంచెస్ లాగా చిన్న చిన్న లైన్స్ మనం నాగలతో కూడా గట్టిగా లాగిచ్చిన నీళ్లు చాలలాగా ఉండిపోయి దాంట్లో నిలబడిపోతాయి. పడ్డ వర్షం పడ్డట్టు ప్రతి చుక్క భూమిలోకి ఇంకేటట్లుగా మనం చూసుకున్నట్లయితే నీటి యొక్క కొరతను మనం నివారించుకోవచ్చు.
1: ఏదేమైనా నీటి వృధాను తగ్గించాలి. మేడం, భూమిలో తేమ శాతం తగ్గిపోయే అవకాశం ఉంది ఈ విపరీతమైన ఉష్ణోగ్రతకి. ఆ తేమ శాతం తగ్గకుండా రైతు సోదరులు ఈ మామిడి తోటలో ఎటువంటి చర్యలు చేపట్టుకోవాలి మేడం?
0: ఎక్కువగా నీటి తగ్గుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటేనండి, ఈ సమయంలో ఎక్కువగా పశువుల ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ మనం వేసినట్లయితే వీటికి నీటిని పట్టి ఉంచే శక్తి ఎక్కువ ఉంటుందండి భూమిలో. కాబట్టి పశువుల ఎరువు ఇది వేసుకోవాలి. అంతేకాకుండా మల్చింగ్ అంటాం, ఇన్సైట్ మల్చింగ్ అంటే అక్కడికక్కడే మనం జనుము కానీ జీలుగు కానీ మరి అలాగే బొబ్బర్లు ఇలాంటివన్నిటిని మనం వేసి ఒక 40-50 రోజుల తర్వాత వాటిని అక్కడికక్కడే కత్తిరించి చెట్టు కింద ఒక 10-15 సెంటీమీటర్ల ఎత్తులో కానీ ఇలాగా పెట్టేసినట్లయితే దాన్ని ఏంటంటే ఇన్సైట్ మల్చింగ్, లైవ్ మల్చింగ్ అంటాం. అంటే ఏంటి, వాటిని అక్కడ ఉంచటం వల్ల భూమిలో ఉన్న తేమ శాతాన్ని మనం అట్లాగ ఉంచగలుగుతాం. అంతేకాకుండా కొన్నిసార్లు ఏంటంటే చిన్న తోటలే ఉంటున్నాయి, వాటి దగ్గర మనకి వీలైనంత వరకు మల్చింగ్ అంటాం, ఈ పాలిథిన్ షీట్స్ వేసేయటం వల్ల ఒకటి. అలాగే ఈ వేడి వాతావరణంలో కొమ్మల పగుళ్ళు కానీ కాండం దగ్గర

0: పొగుళ్ళు వచ్చేసి జిగురు కారటం ఎక్కువగా ఉంది. రైతులు చాలామంది అడుగుతున్నారు మా తోటలో జిగురు కారుతున్నాయండి, వేడి పొగుళ్ళు లాగా వచ్చేస్తున్నాయి అంటున్నారు. అప్పుడే అట్లాంటి సమయాల్లో తప్పకుండా సున్నం అంటే బోడో మిశ్రమాన్ని కానీ లేకపోతే గుల సున్నాన్ని నానబెట్టి ఒక రోజంతా, అది ముందు నానబెట్టగానే నీళ్లు వేడి అనేది వస్తుందండి, ఆ వేడి చల్లారిపోయిన తర్వాత ఆ ద్రావణాన్ని మొదల దగ్గరగా పూయటం వల్ల వైట్ సిమెంట్ చేయటం వల్ల కూడా మనకి
1: ఎంత ఎత్తు వరకు?
0: 3 అడుగుల వరకు అండి,
1: మూడు
0: 3 అడుగులు, చెట్టు 5-6 అడుగులు ఉన్నప్పుడు 3 అడుగుల ఎత్తు వరకు మొదల దగ్గరగా మనం ఇది రాయటం వల్ల ఈ హీట్ వేవ్ ని తట్టుకోగలుగుతాయి చెట్లు, అలాగే పగుళ్ళు కూడాను మనకి
1: నివారించుకోవచ్చు,
0: తగ్గుతుందండి.
1: మేడం, ఇంకా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందంటున్నారు కదా, మరి రేపు రాబోయే రోజుల్లో అధిక ఉష్ణోగ్రతలు వస్తే చిన్న మొక్క తోటలకి ఎలా కాపాడుకోవాలి రైతులు?
0: మనకి చిన్న తోటలు ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాల మొక్కలు ఉన్నాయి వాళ్ళు ఉన్నారు, అట్లాంటి తోటల్లో ఏం చేయొచ్చు అంటే మనకి దగ్గరలో ఉన్న తాటాకులు కానీ లేదంటే కొబ్బరి మట్టలు కానీ ఆ యొక్క పడమర వైపుగా పెట్టడం వల్ల ఆ ఉష్ణోగ్రత తగ్గుతుందండి చెట్టుకి. అలాగే మేము కొన్నిసార్లు ఏం చెప్తామంటే పాదుల దగ్గరగా ఈ కంది విత్తనాలు ఒక 10 లేకపోతే ఈ సన్నగా జనుము విత్తనాలు కానీ పెట్టినప్పుడు, ఈ కంది విత్తనాలు పెట్టినప్పుడు ఈ 10 12 గింజలు పెడతాం కదండి, అవి కూడా పైకి లేచినప్పుడు నీడ అనేది వస్తూ ఉంటుంది, మనం చెట్టుకి గాలాడుతూ ఉండాలి, అలాగే నీడ అనేది వచ్చేటట్లుగా మనం చూసుకున్నట్లయితే కూడా చిన్న తోటలు మనం చేసుకోవచ్చు. అలాగే పెద్ద తోటలు ఉన్నాయనుకోండి, పెద్ద తోటలకి డ్రిప్ ద్వారానే మనం నీళ్ళు ఇవ్వాలి, అలాగే వారంకి ఒకసారి 10 రోజులకు ఒకసారి వాతావరణ పరిస్థితులను బట్టి మనం నీరిచ్చుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇంతకు ముందుగా మనం చెప్పినట్లుగా మొక్కల కాండం దగ్గర తెల్లసున్నం పూయటం వల్ల కూడాను హీట్ వేవ్ ను తగ్గించుకోవచ్చు.
1: అలాగే మేడం, ఈ వాతావరణ ఆధారిత సూచనలు మనం రైతు సోదరులకు ఏ విధంగా ఇస్తాం? అంటే డిఫరెంట్ మనకు టెంపరేచర్స్ చూస్తున్నాం, భిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయి కదా, ఈ వాతావరణ ఆధారిత సలహాలు చెప్పాలంటే రైతు సోదరులకి ఏం చెప్పొచ్చు?
0: మనకి ప్రతి వారము ఒక బులెటిన్ లాంటిది వాతావరణ పరిస్థితులు, ఈ వారం వర్షం పడవచ్చు పడలేదు లేదా డ్రై వాతావరణం ఉంటుంది అది ఈ వేడి ఇట్లా ఉంటుంది అనేది మన మొబైల్స్ లో కానీ వస్తుంది, లేదా మన వాతావరణం దూరదర్శన్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ మీరు చెప్తానే ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో వేడి వాతావరణం ఉంది అనుకున్నప్పుడు తప్పకుండా మన చెట్లకి బెట్టకి గురి కాకుండా నీళ్ళు ఇవ్వాల్సి ఉంటుందండి, ముఖ్యంగా పూత సమయంలో కానీ కాయ డెవలప్మెంట్ సమయంలో కానీ ఇవ్వాలి. మనకి సెప్టెంబర్ తర్వాత అయితే మనకు కొంచెం బెట్టి ఇవ్వటం వల్ల త్వరగా పూత రావడానికి అవకాశం ఉంది ఈ సంవత్సరం, ఎట్లాగూ వాతావరణంలో కొంచెం ఉన్న వేడి వల్ల వాటి వల్ల కూడాను ఈసారి త్వరగా పూత వస్తుంది కాబట్టి రైతులు కొద్దిగా దాని వరకు నిలుపుకోవటానికి జాగ్రత్తగా నీరు మాత్రము ఇంటర్మీడియంట్గా ఇస్తూ ఉండాలి. నవంబర్ డిసెంబర్ నుంచి పూత వచ్చిన తర్వాత మనం ఒక 10 15 రోజుల గ్యాప్లో నీళ్లు మాత్రం ఇస్తానే ఉండాలండి.
1: అంటే రైతు సోదరులు టైం టు టైం వాతావరణ ఆధారిత సలహాలు పాటిస్తూ దానికి తగినటువంటి చర్యలు తీసుకోవాలంటారు.
0: అవును
1: మేడం, మామిడి తోటల్లో మనకు అంతర పంటలు సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుందా?
0: ఉందండి, ఇప్పుడు మనం చిన్న తోటలు ఉంటాయి కదండి 5-6 సంవత్సరాల తోటల వరకు లేదా కొన్ని 10 ఏళ్ళైనా కూడా మొత్తం కలిసిపోకుండా మధ్యలో ఎండ పడతానే ఉంటుంది. ఇట్లాంటి వేడి వాతావరణంలో ఉన్నప్పుడు బాగా డైరెక్ట్గా మనం వేసిన తోటల్లో కంటే అంటే పంట ఇప్పుడు మనం టమాటా ఉంది, బెండ తోటకూర, పాలకూర ఇలాంటివి ఉన్నాయి చూసారా, ఇవి డైరెక్ట్గా మనం వేసిన దానికంటే కూడా ఈ అంతర పంటగా మామిడిలో వేసినప్పుడు ఈ యొక్క నీడ ఈ వీటికి అలాగే కొంచెం వాతావరణం ఇంత అత్యధికమైన వేడి వాతావరణంలో కూడాను ఈ మామిడి చెట్ల మధ్యలో ఉండటం వలన ఆకుకూరలు బాగా పండుతానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మనం కూరగాయ మొక్కలైనటువంటి బెండ టొమాటో వీటిని కూడాను మనం సాగు చేసుకోవటం వలన రైతులకి మంచి ఆదాయం కూడా అదనపాదాయం వస్తుంది.
1: అలాగే మేడం, కొత్త తోటలు వేయడం వలన ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు సాధ్యమయ్యే పని అంటారా?
0: తప్పకుండా గ్యారంటీగా ఉన్న నీటి ఉంటేనో బోర్లు కానీ ఏదైనా ఉంటే మనం కొత్త తోటలు వేసుకోవచ్చండి మొక్క తోటలు, కానీ వర్షాధారంగా మనం తోటలు మాత్రం ఈ సమయంలో వేయకూడదు, దానిలో వేస్తే మాత్రం బెట్టకు గురి అయ్యి ఎక్కువగా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది.
1: అంటే కొంచెం పరిస్థితులు చూసుకుని ఆచితూచి మనం కొత్త తోటలకు వెళ్ళాలన్నమాట. అలాగే మేడం, మనం చాలా కాలంగా వింటున్నాం మామిడిలో కల్తారని ఇది వాడుతున్నారని పూత రావడానికి, ఇది మంచి పనే అంటారా?
0: కల్తార్ అనేది బాగా ముదురు తోటల్లో ఎక్కడైతే పూత కాత లేకుండా ఉండిపోయినాయో అట్లాంటి తోటల్లో ఒకసారి వాడటం అనేది రైతులు చేస్తూ ఉన్నారండి, కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంటే ఈ వేడి వాతావరణంలో మొక్కకి కల్తార్ పోయటం వల్ల ఏంటంటే ప్రాబ్లము, మొక్క భూమి నుంచి ఆహారాన్ని తీసుకోలేదు. ఆహారం తీసుకోలేని మొక్క ఏమవుతుందంటే తనకు ఒక స్ట్రెస్లో గురయ్యి అప్పుడు పూత కాత అనేది బయటికి రావటం జరుగుతుంది, కానీ ఇట్లాంటి వేడి వాతావరణంలో అది నీరు తీసుకోలేక భూమి భూమి నుంచి ఏది తీసుకున్నాక పైన మన ట్రాన్స్పిరేషన్ రేట్ పెరిగిపోతూ ఉంటుంది వాతావరణంలో, దానివల్ల ఏమవుతుంది?

0: అంటే మొక్కలు తొందరగా క్షీణించిపోయి ఎండుపుల రావటానికి, కాయ నిలవక రాలిపోవటానికి, పూత తొందరగా వచ్చినా పిండ కట్టినా పిండ నిలకడగా ఉండక రాలిపోవటం అనేది అధికంగా ఉంటుందండి. కాబట్టి ఈ సమయంలో కల్తారు వాడకుండా ఉండటమే ఉత్తమమైన పద్ధతి.
1: మరి ఆల్టర్నేట్ ఏంటి మేడం? ముందుగా మనకు పూత కాని కాయ రావడానికి రైతు సోదరులు ఎటువంటి పద్ధతులు పాటించాలంటారు?
0: అంటే మనకి ముందుగా రావాలి అనుకున్నప్పుడు తప్పకుండా అంటే పొటాషియము నత్రజని ఈ రెండింటి యొక్క ఇది రేషియో వలన, అంటే మనం సిఎన్ రేషియో అంటుంటాం, వీటి రేషియో వలన ఎక్కువగా తొందరగా పూత అనేది వస్తుంది. కాబట్టి రైతులు పొటాషియం నైట్రేట్ని కానీ అలాగే ఈ సూక్ష్మధాతువుల్ని వీటిల్ని రెగ్యులర్గా ప్రతి నెల ఒకసారి మనం స్ప్రే చేసుకుంటూ వెళ్తాం వల్ల మొక్కలో ఆరోగ్యకరమైన వాతావరణం డెవలప్ అయ్యి దాని అంతట అదే తొందరగా పూతకు వస్తుంది, ఆరోగ్యమైన కాయల్ని కాస్తుందండి.
1: మేడం, చీడపీడల ఉధృతి కూడా మనకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కదా, ఈ చీడపీడల ఉధృతిని రైతు సోదరులు ఎలా తట్టుకోవాలి మేడం?
0: ఈసారి చూసుకున్నట్లయితే ఈ థ్రిప్స్ ప్రాబ్లం కానీ, నల్ల తామర పురుగులు కానీ, అలాగే ఈ తేనె మంచు పురుగు ఉధృతి కూడాను కొంతవరకు ఎక్కువ రావచ్చు అండి. అది కూడా ఎర్లీగానే మొదలవ్వచ్చు. అదివరకు జనవరి నుంచి ఉండేది తామర పురుగుల ఉధృతి, ఈసారి ఈ వేడి వాతావరణంలో ముందుగానే రావటానికి అవకాశం ఉంది. కాబట్టి తోటల్ని శుభ్రంగా ఉంచుకోవాలి ముందు ఈ చీడపీడలు తగ్గాలంటే. అలాగే వేప నూనె, వేపకు సంబంధితమైన ఆధారితమైన మందుల్ని మాత్రమే మనం ఫస్ట్ మొదలు పెట్టేటప్పుడు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ వేప నూనె 3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి మనం స్ప్రే చేసుకోవటం వల్ల ముందు నుంచే వాటి యొక్క ఉధృతి తగ్గించవచ్చు. అంతేకాకుండా ఈ శిలీంద్రనాశిలను అయినటువంటి ట్రైకోడర్మా కానీ అలాగే పెసిలోమైసిస్ అనే దాన్ని స్ప్రే చేసుకోవటం వల్ల ఈ యొక్క రసం పీల్చే పురుగుల ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు.
1: మేడం, కాస్త కోస్త అప్పుడప్పుడు కూడా ఈ వర్షాలు పడుతున్నాయి కదా, ఇలా పడ్డప్పుడు పొలంలో పడ్డ ఈ వర్ష చినుకుల్ని రైతు సోదరులు సమర్థంగా ఎలా వినియోగించుకోవాలి, మీరేం సలహాలు చెప్తారు?
0: దీనికి సమర్థంగా ఉపయోగించుకోవటానికి ఏంటంటే మనం కొంచెం ఒకసారి దుక్కి చేసి ఉంచుతామండి. దుక్కి చేసి ఉంచటం వల్ల పడ్డ చినుకు పడ్డట్టే డొల్లిపోకుండా అక్కడే ఇంకు తాకే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంతకుముందు చెప్పుకున్నాం మనం ఫామ్ పాండ్స్ అనేసి తోటల్లోనే మనం చిన్న చిన్న గుంటలు 20x20 మీటర్లు, దీనికి గవర్నమెంట్ యొక్క సబ్సిడీ కూడా ఉన్నది ప్రెసెంట్, దాన్ని కూడా వాడుకొని ఆ గుంటల్ని తయారు చేసుకోవడం వల్ల దాంట్లో నీరుని నిల్వ ఉంచుకోవచ్చు. అంతేకాకుండా ఈ ట్రెంచెస్ వాడుకోవచ్చు, ట్రెంచెస్ పెట్టుకొని దానికి కూడాను మన నీటిని పోనీయకుండా ఉంచుకోవచ్చు. అంతేకాకుండా ఆయిల్ పామ్ అనేది కూడా ఎక్కువగా ఉందండి. ఆయిల్ పామ్ దీంట్లో తోటల్లో వచ్చే ఆకుల మట్టల్ని కట్ చేసి వేయటం కానీ, కొబ్బరి మట్టల్ని వేయటం కానీ మొదల దగ్గరగా అలా వేయటం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క తడి వాతావరణంలో ఉన్న నీటి యొక్క శాతాన్ని మనం ఎక్కువగా నిల్వ ఉంచుకోవటానికి అవకాశం ఉంటుంది.
1: చివరిగా మేడం, ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో రైతు సోదరులు మామిడి తోటల్లో చేసుకోవాల్సిన పనులు ఏమున్నాయి మేడం?
0: ఇప్పుడు ఈ ఆగస్టు నెలలో ఎవరైనా ఎరువులు వేసుకొని వాళ్ళు ఉంటే ఇప్పుడు వేసేసి కంప్లీట్ చేసి వచ్చండి. ఒకసారి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా యూరియా, పొటాషు, సూపర్ వీటిని వేయటం వల్ల మొక్కలు త్వరగా పూతకు రావటానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడి నుంచి సూక్ష్మధాతువులు లోపాలు లేకుండా 1-2 సార్లు జింకు బోరాన్ని వేసుకోవటం వల్ల చాలా మంది రైతులు ఏమనుకుంటున్నారంటే పూత వచ్చినప్పుడు బాగా పూత వచ్చిందండి కానీ నిలవట్లేదు అంటారు. ఎందుకు నిలవదు అంటే ఏంటంటే అండి, దాంట్లో సూక్ష్మధాతువుల లోపం అంటే జింకు బోరాను దీనివల్ల, అలాగే మేలు ఫిమేల్ రేషియో అంటే ఆడ పువ్వుల శాతం తగ్గిపోతుంది, గెలల నిండా మగ పుష్పాలే ఉండిపోతున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే సెట్టింగ్ కానివ్వండి, తర్వాత కామన్గా రాలిపోతానంటాయి, నల్లగా మాడిపోయి పూత మాడిపోయింది రాలిపోయిందంటే దాంట్లో ఎక్కువ ఆడ పుష్పాల శాతం తగ్గిపోతా ఉన్నది. దానికి కారణం ఏంటి, మనం భూమి నుంచి తీసుకోవాల్సిన జింకు బోరాను శాతం తగ్గిపోవటం వల్ల మొక్క ఇలాంటి పూత లో సరైన రేషియో మెయింటైన్ చేసుకోలేకపోతుంది. కాబట్టి మనం జింకు, బోరాను, ఈ మెగ్నీషియం, కాల్షియం ఇలాంటి వాటిని మనం 15 రోజులకు ఒకసారి లేదా 1 నెలకు ఒకసారి అయినా రైతులు స్ప్రే చేసుకోవటం వల్ల ఆరోగ్యంగా ఉంటున్నాయి మొక్కలు. అట్లాంటి తోటల్లో రెగ్యులర్ ఫ్లవరింగ్ ఉంటుందండి, వచ్చే దిగుబడి కూడాను బాగుంటుంది. ఒకవేళ వాతావరణంలో ఎక్కువ కొంచెం వేడి అది ఎక్కువగా ఉందనుకోండి, కాయలు మంచి సైజు రావాలి, కలర్ రావాలి, నాణ్యత పెంచాలనుకున్నప్పుడు తప్పకుండా మనం కాయలకి కవర్లు అనేది రికమెండ్ చేస్తున్నాం. వాటిని కట్టడం వలన కూడా ఈ సన్ స్కాచింగ్ కానీ లేకపోతే అధిక ఉష్ణోగ్రత నుంచి కూడా కాయలకి ప్రొటెక్షన్గా ఉండి నాణ్యమైన దిగుబడిని పొందగలుగుతాం.
1: ధన్యవాదాలండి డాక్టర్ బీకేఎం లక్ష్మి గారు. ఈరోజు ఎల్నినో సమయంలో మామిడి తోటలు సాగు చేస్తున్నటువంటి రైతులకి ఎల్నినో వల్ల ఎటువంటి ప్రభావం ఉంటుంది, దీనికి ఎటువంటి ప్రత్యామ్నాయ కార్యాచరణ చేసుకున్నట్లయితే రైతు సోదరులు దీనివల్ల ఏర్పడే నష్టాన్ని తగ్గించుకోవచ్చో చక్కగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్స్ అండి.
2: మీరింతవరకు

విత్తన సమయంలో మామిడి తోటలలో తీసుకోవలసిన జాగ్రత్తలు. ఈ అంశం గురించి కృష్ణా జిల్లా నూజివీడు మామిడి పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బీకేఎం లక్ష్మి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీనన్నం మధు. ఇప్పుడొక జానపద గీతం

0: జానపద గీతం విన్నారు. ఇప్పుడు సర్పిలాకార తెల్లదోమ నివారణకు ఆస్పర్జిల్లస్ ఎస్పీఆర్ 55 శిలీంద్రం క్షేత్రస్థాయిలో తయారీ విధానం గురించి తెలుసుకుంటారు.
1: ఆస్పర్జిల్లస్ ఎస్పీఆర్ 55 శిలీంద్రం క్షేత్రస్థాయిలో తయారీ విధానానికి కావలసినవి 100 లీటర్లు పట్టే ప్లాస్టిక్ లేదా సిమెంట్ తొట్టె, 2 కిలోల బెల్లం, 2 కిలోల గంజిపిండి, 500 మిల్లీలీటరు తల్లి శిలీంద్ర ద్రావణం, అలాగే 100 లీటర్ల బోరునీరు, గోనె లేదా నారు సంచి, గంజిపిండిని ఉడికించడానికి 5 లీటర్ల పాత్ర, అలాగే తాడు, 1 కర్ర. వీటిని ఉపయోగించి తయారీ విధానం మనం చూసుకున్నట్లయితే, ఈ 55 శిలీంద్రం తయారీకి ముందు రోజు ప్లాస్టిక్ లేదా సిమెంట్ తొట్టెను బాగా శుభ్రపరిచి ఎండలో పూర్తిగా ఆరపెట్టిన తొట్టెలో 100 లీటర్ల బోరునీటిని నింపాలి. అందులో నుండి 5 లీటర్ల నీటిని విడిగా తీసుకుని ఒక పాత్రలో పోసి 2 కిలోల గంజిపిండి కలిపి ఉండలు కట్టకుండా నిరంతరం కలుపుతూ 2 పొంగులు వచ్చేంత వరకు ఉడికించాలి. ఈ ద్రావణం చల్లారిన తర్వాత దీనిని మిగిలిన 95 లీటర్ల నీటిలో పోసి బాగా కలుపుకోవాలి. తరువాత చిన్న ముక్కలుగా చేసి ఉంచిన 2 కిలోల బెల్లాన్ని అందులో వేసి ఎలాంటి గడ్డలు లేకుండా పూర్తిగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో వెంటనే 500 మిల్లీలీటరు 55 తల్లి ద్రావణాన్ని కలిపి కర్రతో బాగా కలిసే విధంగా తిప్పుకోవాలి. ఆ తర్వాత తొట్టె యొక్క మూతిని తడి గోనె సంచితో కప్పి తాడుతో బిగువుగా కట్టాలి. దీనివల్ల ఆకర్షితమైన పురుగులు ద్రావణంలో పడకుండా నివారించుకోవచ్చు. తర్వాత రోజు నుండి ప్రతిరోజు కూడా శుభ్రంగా కడిగిన కర్రతో రోజుకు 3 సార్లు చొప్పున ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ ద్రావణాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతున్న ద్రావణం 10 నుండి 12 రోజుల్లో పిచికి

0: తయారీ చేయడానికి సిద్దమవుతుంది. ఇలా తయారు చేసుకున్న 100 లీటర్ల R55 ద్రావణం సుమారు 25 ఎకరాల తోటకి పిచికారీ చేసుకోవడానికి సరిపోతుంది. క్షేత్రస్థాయిలో తయారు చేసుకున్న R55 సిలిండర్ ద్రావణాన్ని ఏ విధంగా పిచికారీ చేసుకోవాలో మనం గమనించినట్లయితే, సిద్దమైన R55 సిలిండర్ ద్రావణాన్ని 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ చొప్పున కలిపి ప్రతి లీటర్కు సుమారు 5 గ్రాములు డిటర్జెంట్ జోడించి హై వాల్యూమ్ స్ప్రేయర్ ద్వారా పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా ఆకుల అడుగు భాగం పూర్తిగా తడిసేలాగా పిచికారీ చేయడం అవసరం. తెల్లదోమ ప్రారంభ దశలోనే పిచికారీ చేయడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. తెల్లదోమ ఉధృతిని బట్టి అవసరమైతే 15 రోజుల తర్వాత మరొకసారి R55 పిచికారీ చేసుకోవాలి. రైతులు గమనించవలసిన ముఖ్య విషయాలు ఏమిటంటే, క్షేత్రస్థాయిలో సిద్దం చేసుకునే శిలీంద్ర ద్రావణాన్ని తయారు చేసేటప్పుడు ఎప్పుడూ కూడా నీడలోనే చేయాలి. శిలీంద్ర ద్రావణం తయారీ సమయంలో ఏ పురుగులు ద్రావణంలో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తయారీలో ఉపయోగించే నీరు శుభ్రమైనదిగా ఉండాలి. బోరు నీరు లేదా స్వచ్ఛమైన నీరు మాత్రమే వాడుకోవాలి. తొట్టిలో శిలీంద్ర ద్రావణం కలుపుతున్న కర్ర ప్రతిసారి శుభ్రంగా కడుక్కోవాలి. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. రసాయన పురుగు మందులతో లేదా ఇతర శిలీంద్ర నాశకాలు కలిపి పిచికారీ చేయకూడదు. ఆయిల్ పామ్ వంటి లాభదాయకమైన పంటలో సర్పిలాకార తెల్లదోమ ఒక ప్రధాన ముప్పుగా మారుతున్నప్పటికీ R55 శిలీంద్రం ద్వారా దీన్ని సమర్థవంతంగా తక్కువ ఖర్చుతో అలాగే పర్యావరణ హితంగా నియంత్రించవచ్చు.
1: మీరింతవరకు సర్పిలాకార తెల్లదోమ నివారణకు ఆస్పర్జిల్లస్ SPR 55 శిలీంద్రం క్షేత్రస్థాయిలో తయారీ విధానం విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

కిసాన్ వాణి కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. దేశ తూర్పు సరిహద్దు భద్రతపై హోంమంత్రి అమిత్ షా కేంద్ర బలగాలతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సకాలంలో తీర్పులు ఇచ్చే న్యాయ వ్యవస్థ పెట్టుబడులకు విశ్వసనీయతను పెంచుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రేపటి నుంచి 2 రోజుల పాటు రష్యాలో అధికారికంగా పర్యటించనున్నారు. వైద్య రంగాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానించటం అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. ఇక వార్తల వివరాలు. దేశ తూర్పు సరిహద్దు భద్రత వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సిలిగురి కారిడార్ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్ ఉన్నతాధికారులు కేంద్ర బలగాల ప్రతినిధులతో ఈ రోజు సమావేశం నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా చివరి రోజు సుక్నా వేదికగా నిర్వహించిన ఈ సమావేశంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్, సహస్ర సీమాబల్ ఎస్ఎస్బి అధికారులు పాల్గొన్నారు. సరిహద్దు నిఘాను మరింత పటిష్టం చేయటం, కేంద్ర భద్రతా బలగాలు, నిఘావర్గాలు, రాష్ట పోలీసులు, యంత్రాంగం మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడంపై సమావేశంలో చర్చించారు. అలాగే ప్రతిపాదిత త్రికోణ భద్రతా గ్రిడ్ ఏర్పాటుకు సంబంధించి ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించడంపై చర్చించారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్

0: రేపటి నుంచి 2 రోజుల పాటు రష్యాలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఇండియా రష్యా అంతర్ ప్రభుత్వ కమిషన్ 27వ సమావేశానికి సహాధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో వాణిజ్యం, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక, సాంస్కృతిక రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై చర్చలు జరగనున్నాయి. ఈ పర్యటనలో భాగంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్ రోవ్తో జైశంకర్ సమావేశం కానున్నారు. సమాధాన్ సమారోహ్ కార్యక్రమంలో భాగంగా 3 రోజుల ప్రత్యేక లోక్ అదాలత్లో పెండింగ్లో ఉన్న 400కు పైగా కేసులను మొదటి రోజు పరిష్కరించినట్టు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఇందులో ప్రధానంగా భార్యాభర్తల వివాదాలు, ఆస్తి తగాదాలు, మోటారు వాహన ప్రమాద నష్టపరిహార కేసులు, భూసేకరణ పరిహార కేసులు, పన్ను వివాదాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. సయోధ్య, మధ్యవర్తిత్వం లాంటి ప్రత్యామ్నాయ వివాద పరిష్కార మార్గాలను ప్రోత్సహించేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమం దోహదపడుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. వైద్య రంగాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానించటం అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక ల్యాబ్ సదుపాయాన్ని ప్రారంభించిన అనంతరం రాజ్నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత 12 ఏళ్లలో దేశంలో వైద్య సదుపాయాలు గణనీయంగా విస్తరించాయని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన, సమర్థవంతమైన భారతదేశాన్ని నిర్మించటం ద్వారా వికసిత్ భారత్ లక్ష్య సాధన సాధ్యపడుతుందని తెలిపారు. సాయుధ బలగాల వైద్య సేవల విభాగంలోనూ ప్రభుత్వం కొత్త సాంకేతికతలను ప్రవేశపెడుతోందని రక్షణ మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. న్యాయ వ్యవస్థ సకాలంలో సత్వర తీర్పులు ఇవ్వగలిగితే ప్రపంచవ్యాప్తంగా విశ్వాసం పెరుగుతుందని, సులభతర వాణిజ్యానికి ప్రోత్సాహం లభిస్తుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. దీనివల్ల పెట్టుబడులు పెట్టడానికి, ఆర్థిక వృద్ధి సాధించడానికి ఆ దేశం మరింత నమ్మదగినదిగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన 11వ బ్రిక్స్ లీగల్ ఫోరంలో మాట్లాడుతూ, చట్టబద్దమైన పాలన పట్ల నిబద్దతతో పనిచేసే న్యాయ వ్యవస్థే ఏ దేశ ఆర్థిక పురోగతికైనా మూల స్తంభాలని ఉద్ఘాటించారు. కోర్టులు వేగంగా, విశ్వసనీయంగా తీర్పులు ఇవ్వటం వలన దేశం పెట్టుబడిదారుల నమ్మకాన్ని పెంచుతుందని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొంటూ,
1: న్యాయ సేతు, అ బ్రిడ్జ్ ఆఫ్ జస్టిస్ దాట్ కనెక్ట్స్ 11 లీగల్ ట్రెడిషన్స్ విచ్ హావ్ మ్యూచువల్లీ అగ్రీడ్ దట్ ట్రస్ట్ షుడ్ బి కల్టివేటెడ్ డెలిబరేట్లీ రాదర్ దెన్ అవేటెడ్ పాజిటివ్లీ ఆర్ ప్యాసివ్లీ. ది బ్రిక్స్ ప్లస్ లీగల్ ఫోరం ఈస్ యూనిక్లీ పొజిషన్ టు చాంపియన్ దిస్ విజన్. టుగెదర్ వి ఎంబోడీ ది డైనమిజం ఆఫ్ ఎమర్జింగ్ ఇకనామిక్ అండ్ ది విజ్డమ్ ఆఫ్ ఎనిషియంట్ సివిలైజేషన్. ఏ గ్యాదరింగ్ ఆఫ్ దిస్ స్టేచర్ ఆర్ టు లీవ్ బిహైండ్ మోర్ దెన్ వెల్ చూజన్ వర్డ్స్ మైన్ ఇన్క్లూడెడ్.
0: విశాఖపట్నం వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో భాగంగా యువజన మంత్రుల సమావేశం ఈరోజు ముగిసింది. ఈ సమావేశంలో బ్రిక్స్ యువజన మంత్రుల సంయుక్త ప్రకటనను అధికారికంగా ఆమోదించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బ్రిక్స్ దేశాల మధ్య యువజన సహకారంలో సాధించిన ప్రగతిని సమీక్షించడంతో పాటు విద్య, నైపుణ్యాలు, పారిశ్రామికవేత్తలుగా ఎదగటం, నూతన ఆవిష్కరణలు, సామాజిక అభివృద్ది రంగాల్లో యువతకు మరిన్ని అవకాశాలను విస్తరించే మార్గాలపై చర్చించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు భారతీయ జనతా పార్టీ తెలిపింది. ప్రజలకు సేవ చేయటంలో ప్రధాని మోదీ అంకితభావాన్ని చాటి చెప్పడంతో పాటు ముఖ్యంగా యువతను సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసేలా ప్రోత్సహించడమే ఈ అభియాన్ ప్రధాన ఉద్దేశమని వెల్లడించింది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే ఈ వివరాలను వెల్లడించారు. అక్టోబర్ 7, 2001న గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని కూడా పురస్కరించుకుని ఈ ప్రచారం నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. అంతకుముందు నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్, మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. సోమాలియా ఎమెన్ తీర ప్రాంతాల సమీపంలో సముద్రపు దొంగలు అపహరించిన 2 విదేశీ వాణిజ్య నౌకల్లోని 22 మంది భారతీయ నావికుల భద్రతపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై సోమాలియా అధికారులతో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. ఎంటీ సిబు నౌకలో 16 మంది, ఎంవీ లుతుఫ్ నౌకలో 6 చొప్పున మొత్తం 22

0: రెండు మంది భారతీయ నావికులు ఈ వేర్వేరు ఘటనల్లో బందీలుగా చిక్కుకున్నారు. అపహరణకు గురైన భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నట్టు కెన్యాలోని భారత హైకమిషన్ సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించింది. టెలివిజన్ ఛానళ్లలో ప్రసారమయ్యే వాణిజ్య ప్రకటనల నిడివిపై ఇప్పటి వరకు ఉన్న 12 నిమిషాల గరిష్ట పరిమితిని కేంద్ర ప్రభుత్వం తీసివేసింది. ఇందుకు సంబంధించి కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ రూల్స్ 1994 సవరణలకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చింది. డిజిటల్ మాధ్యమాల్లో ఇలాంటి ప్రకటనల నిబంధనలు ఏవీ లేనందున సాంప్రదాయ టీవీ ఛానళ్లకు మార్కెట్లో ఎదురవుతున్న పోటీని తొలగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రిత్వ శాఖ వివరించింది. పంజాబ్లో భారత సైన్యం అత్యాధునిక డ్రోన్లతో కూడిన తొలి బాజ్ బెటాలియన్ను ఏర్పాటు చేసింది. యుద్దభూమిలో గగనతల చురుకుదనం, అత్యవసర స్పందన సామర్థ్యం పెంచడమే దీని లక్ష్యం. పంజాబ్ రక్షకులుగా పేరుగాంచిన సైన్యానికి చెందిన వజ్రా కాప్స్ ఈ బాజ్ బెటాలియన్ను అధికారికంగా ప్రారంభించిన తొలి విభాగంగా నిలిచింది. దేశంలోకి విదేశీ మారక ద్రవ్య ప్రవాహాన్ని పెంచేందుకు భారత రిజర్వ్ బ్యాంకు ప్రవేశపెట్టిన యుఎస్ డాలర్ ఇండియన్ రూపాయి ఫారెక్స్ స్వాప్ సౌకర్యానికి విశేష స్పందన లభిస్తోంది. ఈ నెల 21వ తేదీ నాటికి ఈ సదుపాయం ద్వారా 72.85 బిలియన్ అమెరికన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం దేశానికి చేరినట్టు ఆర్బీఐ వెల్లడించింది. రూపాయి మారకం విలువ బలహీనపడుతున్న తరుణంలో డాలర్ల రాకను వేగవంతం చేసేందుకు ఆర్బీఐ జూన్ 8న ఈ ప్రత్యేక ఫారెక్స్ స్వాప్ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం వేదికగా జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ట్రీసా జాలీ గాయత్రి గోపీచంద్ జోడీ కాంస్య పథకం సాధించింది. మహిళల డబుల్స్ సెమీఫైనల్స్ ఫోర్లో డిఫెండింగ్ ఛాంపియన్లైన చైనా జోడి లీ షెంగ్ యూ టాన్ నింగ్ చేతిలో పరాజయం పాలైనప్పటికీ భారత జంట చారిత్రాత్మక కాంస్య పథకాన్ని కైవసం చేసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రచారం చేస్తున్నట్టుగా సామాజిక మాధ్యమాల్లోనే వస్తున్న ఒక నకిలీ పెట్టుబడి పథకం వీడియోను ప్రభుత్వం ఖండించింది. 22,000 రూపాయలు పెట్టుబడి పెడితే వారానికి 5,50,000 రూపాయల ఆదాయం వస్తుందనే హామీ ఇస్తున్నట్టు వీడియో ప్రచారమవుతుంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఈ వీడియో పూర్తిగా నకిలీదని స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ తూర్పు సరిహద్దు భద్రతపై హోంమంత్రి అమిత్ షా కేంద్ర బలగాలతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సకాలంలో తీర్పులు ఇచ్చే న్యాయ వ్యవస్థ పెట్టుబడులకు విశ్వసనీయతను పెంచుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ రేపటి నుంచి 2 రోజుల పాటు రష్యాలో అధికారికంగా పర్యటించనున్నారు. వైద్య రంగాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానించటం అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రజగత్ శీర్షికన హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా అభిమాన్ ఈ చిత్రం నుండి మొహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్ పాడిన గీతం.

చిత్ర జగత్ శీర్షికన హిందీ చిత్రగీతాలు వింటున్నారు. చివరిగా మీరు వినబోతున్న పాట ఓం శాంతి ఓం. ఈ చిత్రం నుండి శ్రేయా ఘోషల్, అభిజిత్ పాడిన గీతం.

0: మీరింతవరకు చిత్ర జగత్ శీర్షికన హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: ఏ ఆకాశవాణి హై సంగీత్ కే అఖిల్ భారతీయ కార్యక్రమ్ మే ఆజ్ హమ్ ఆప్కే లియే లాయే హై శ్రీ శ్రేయస్ నారాయణన్ ద్వారా ప్రస్తుత్ కర్ణాటక శాస్త్రీయ గాయన్. శ్రీ శ్రేయస్ నారాయణన్ ఆకాశవాణి కే టాప్ గ్రేడ్ కర్ణాటక శాస్త్రీయ గాయక్ హై. వే అప్నే ప్రభావశాలి ఆవాజ్, గహన్ సంగీత్ జ్ఞాన్ తథా కర్ణాటక సంగీత్ పరంపరా కే ప్రతి అటూట్ సమర్పణ కే లియే జానే జాతే హై. ఉన్హోనే ప్రారంభిక సంగీత్ శిక్ష ముత్తుస్వామి దీక్షితర్ కీ పరంపరా సే జుడే స్వర్గీయ ఏ అనంతరామన్ అయ్యర్ కే మార్గదర్శన్ మే ప్రాప్త్ కీ. ఇస్కే పశ్చాత్ ఉన్హోనే ప్రొఫెసర్ ఎంఏ వేణుగోపాల్ తథా స్వర్గీయ పిఎస్ నారాయణ స్వామి సే ప్రశిక్షణ ప్రాప్త్ కియా, జిన్కే మార్గదర్శన్ నే ఉన్కే సంగీత్ జీవన్ కో ఆకార్ దియా. కయీ దశకో కే సంగీత సభావో కే అనుభవ్ కే సాథ్ శ్రీ శ్రేయస్ నారాయణన్ నే భారత్ ఔర్ విదేశో కే ప్రతిష్ఠిత సంగీత్ సమారోహో ఏవం సాంస్కృతిక మంచో పర్ వ్యాపక రూప్ సే అప్నీ ప్రస్తుతియా దీ హై. కర్ణాటక సంగీత్ కే క్షేత్ర మే ఉన్కే ఉత్కృష్ట యోగ్దాన్ కే లియే ఉన్హే అనేక సమ్మాన్ ఔర్ పురస్కార్ ప్రాప్త్ హుయే హై తథా వే సంగీత్ సమీక్షకో ఔర్ సంగీత్ ప్రేమియో దోనో కే బీచ్ అత్యంత సమ్మానిత్ హై. అప్నే సఫల్ సంగీత్ జీవన్ కే అతిరిక్త్ ఉన్హోనే శిక్షణ ఏవం శైక్షణిక గతివిధియో కే మాధ్యమ్ సే సంగీత్ శిక్షా కే క్షేత్ర మే భీ మహత్వపూర్ణ యోగ్దాన్ దియా హై. ఆజ్ రాత్ కే ప్రసారణ మే ఇన్కే సాథ్ సంగత్ కర్ రహే హై వైలిన్ పర్ శ్రీమతి ఎస్ఆర్ రాజశ్రీ, మృదంగం పర్ శ్రీ ఏ బాలకృష్ణ కమ్మత్ ఔర్ ఘటం పర్ శ్రీ వైకమ్ ఎన్ గోపాలకృష్ణన్.
2: దిస్ ఇస్ ఆకాశవాణి. ఇన్ టునైట్స్ నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ మ్యూజిక్ వీ బ్రింగ్ యూ అ కర్ణాటిక్ వోకల్ కాన్సర్ట్ బై శ్రీ శ్రేయస్ నారాయణన్. శ్రీ శ్రేయస్ నారాయణన్ is a top grade Carnatic vocalist of Akashwani, known for his powerful voice, musical depth and steadfast commitment to the Carnatic music tradition. He received his initial training under late A. Anandaraman Iyer of the Muthuswami Deekshithar lineage, followed by advanced tutelage under Professor M.A. Venugopal and late P.S. Narayana Swami, whose guidance shaped his distinguished musical career. With several decades of concert experience, Sri Shreyas Narayanan has performed extensively at prestigious music festivals and cultural platforms across India and abroad. He has received numerous honors and recognitions for his contributions to Carnatic music and enjoys the admiration of music critics and rasikas alike. In addition to his concert career, he has made significant contributions to music education through teaching and academic engagement.

0: States. Canadian Prime Minister Mark Carney said Canada would match the tariffs dollar for dollar. The Indian men's hockey team conceded two goals in the final quarter despite a flawless first half to lose 1-3 against reigning Olympic champions, the Netherlands, and crashed out of the semi-final race of the ongoing FIH World Cup at Amstelveen, Netherlands today. India needed to win this match at all costs to reach the last four stage, but despite a good start, the team committed mistakes in the final 10 minutes to get knocked out of podium contention. India will now play an inconsequential final second round match against Argentina on Monday. After that, the team will play the 5th-8th place classification matches. Captain Harmanpreet Singh scored the only goal for India in the 52nd minute from a penalty corner. India's Teresa Jolly and Gayatri Gopichand have etched their names in history by bagging the bronze medal at the BWF Badminton World Championships. They have become only the second Indian women's doubles pair to win a World Championship medal, following in the footsteps of Jwala Gutta and Ashwini Ponappa. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు వింటారు. ఉదయం 7:15 ఉదయ రేఖలు కార్యక్రమంలో సరస వినోదిని సమస్యాపూరణం సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథశర్మ. 7:55 చిన్ననాటి స్నేహితులం ఈ మాసపు పాట ప్రసారమవుతుంది. రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎస్ మునిరత్నం మరియు బృందం వారిచే నాదస్వర వాద్యం, నాదస్వర సహకారం శ్రీ ఆవులపాటి శరత్బాబు, ప్రత్యేక డోలు శ్రీ ఎన్ కృష్ణమూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. 11:00 కల్పలత, 12:10 ఉభయ కుశలోపరి, 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో నేటి ఆధునిక జీవన శైలిలో చిరుధాన్యాల ప్రాముఖ్యత ఈ అంశం గురించి శ్రీమతి బి అనురాధ గారి ప్రసంగం, లలిత గీతాలు ఇంకా విశేషాలు వింటారు. 2:30 బొమ్మరిల్లు కార్యక్రమంలో విజయవాడ రామవరప్పాడు శ్రీ మేధ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 3:00 నాటకం, ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో శ్రీమతి పాలడుగు ధనలక్ష్మి బృందం వారిచే భజనావళి, 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 పంటసీమలు కార్యక్రమంలో వరిలో జీవనియంత్రణ పద్ధతులు వాటి వినియోగం, డాక్టర్ పి హారతిగారితో పరిచయ కార్యక్రమం, అనంతరం డ్రోన్ టెక్నాలజీ సంభాషణ ప్రసారమవుతుంది. 8:15 అమరభారతి సంస్కృత పాఠం ప్రసారమవుతుంది, క్షమించాలి సంస్కృత కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:15 స్పాట్ లైట్, ఇక రాత్రి 10:00 రవి వాసరియ అఖిల భారత సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. మీరింతవరకు రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. నేటి మంచి మాట, ఓర్పు వెగటుగా ఉంటుంది కాని దాని ఫలితం అమృతం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:13 దాటి 4 సెకండ్లు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ మీడియం వేవ్పై సమాప్తం. ఎఫ్ఎం 102.2 మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. నమస్కారం.

హలో, స్టూడియోలో సమయము 5 గంటల 7 నిమిషాల 58 సెకండ్లు.